ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన మన దేశంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మనిషి ప్రాణాన్ని కాపాడడంలో రక్తం పాత్ర కీలకం. ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్లు అవసరమైనప్పుడు, ప్రసవ సమయంలోనూ, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లోనూ రక్తం చాలా అవసరమవుతుంది. అలాంటి సమయంలో మనం చేసే రక్తదానం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది. అందుకే స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ నిజమైన ప్రాణదాతలే. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం సాధారణంగా రక్తదానం చేయడానికి 18 సంవత్సరాల వయస్సు కలిగి కనీసం 45 కిలోల బరువు కలిగి ఉండాలి. రక్తదానం ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. ముందుగా ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత శిక్షణ పొందిన సిబ్బంది సురక్షితంగా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. మనిషి సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి రక్తం. దానివల్ల ప్రాణాలని నిలబెట్టవచ్చు. సేకరించిన రక్తాన్ని ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. రక్తాన్ని మనం కృత్రిమంగా తయారు చేయలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి దానం చేయవలసిందే. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలం మొత్తం దాదాపుగా 168 సార్లు రక్తదానం చేయవచ్చు. సాధారణంగా ఒక యూనిట్ రక్తాన్ని దానం చేసినప్పుడు అది శరీరంలో ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దానివల్ల బలహీనంగా కూడా అనిపించదు. ఒక యూనిట్ రక్తాన్ని సుమారు 300 నుంచి 350 మిల్లీలీటర్లు ఒకేసారి ఇవ్వవచ్చు. మానవ శరీరానికి చాలా సామర్థ్యం ఉంది. ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే 2 రోజుల్లోనే దాన్ని భర్తీ చేయవచ్చు. రక్తాన్ని 18 నుండి 65 ఏళ్ల వయసు వారు ఎవరైనా ఎప్పుడైనా రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తదానం చేయాలనుకునే వారు మంచి దేహదారుఢ్యం కలిగి ఉండి 45 కిలోల కన్నా తక్కువ బరువు ఉండరాదు. రక్తదానం చేయాలనుకునే వారి నాడి నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. 100 మిల్లీలీటర్ల రక్తంలో హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉండాలి. మామూలుగా శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మూర్ఛ, కిడ్నీ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇదివరకు గాని ప్రస్తుతం గాని ఉండకూడదు. ఇలా పలు నిబంధనలు ఉన్నాయి. వాటిని పరిశీలించి ల్యాబ్ లో దాత నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఎవరు రక్తదానం చేయకూడదో ఇప్పుడు విందాం. పెద్ద సర్జరీ చేయించుకున్నట్లయితే 12 నెలలు, చిన్న సర్జరీ చేయించుకుంటే 6 నెలల వరకు రక్తదానం చేయకూడదు. పచ్చబొట్టు పొడిపించుకోవడం, చెవులు కుట్టించుకోవడం వంటివి చేస్తే 6 నెలల వరకు రక్తదానం చేయకూడదు. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి తప్పనిసరిగా 3 నెలలు రక్తదానం చేయకూడదు. అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకున్నాక 1 సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు. క్షయవ్యాధి ఉన్న పేషెంట్ నయమైనట్లు నిర్ధారించబడిన తర్వాత 2 సంవత్సరాల వరకు రక్తదానానికి అనర్హులు. ఋతుక్రమం, గర్భధారణ సమయంలో మరియు కాన్పు అయిన తర్వాత 12 నెలల పాటు మహిళలు రక్తదానం వాయిదా వేయాలి. అబార్షన్ గాని జరిగితే 6

పిల్లలు వాయిదా వేయాలి. బిడ్డకు పాలిస్తున్నంత వరకు ఖచ్చితంగా రక్తదానం అనేది చేయకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెపోటుకు గురైన వారు, గుండెకు సర్జరీ మరియు క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్తదానం అనేది చేయకూడదు. ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి తదితర వ్యాధులు కలిగిన వారు కూడా రక్తదానం చేయడానికి వీలు లేదు. అందుకే రక్తదాన నిబంధనల మేరకు రక్తం అనేది దానం చేయాలి. ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. రైజింగ్ డే ఆఫ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ను 1వ తేదీన నిర్వహించుకుంటారు. భారత సైన్యంలో నర్సింగ్ సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలను గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవం నిర్వహిస్తారు. సైనిక ఆసుపత్రుల్లో సేవలందిస్తూ గాయపడిన సైనికులకు, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. యుద్ధ సమయంలోనే కాకుండా సాధారణ పరిస్థితుల్లో కూడా సైనికులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడంలో మిలిటరీ నర్సింగ్ సిబ్బంది ఎంతో కీలకంగా పనిచేస్తారు. క్రమశిక్షణ, అంకిత భావం, ధైర్యంతో ఆరోగ్య సేవలను అందిస్తున్న ఈ నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు వింటారు దేశభక్తి గీతం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు.
1: పాపము, ఏది పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనము వల్ల పాపము సంభవిస్తుంది. శ్లోకార్ధీన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కానీ దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని, యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు. మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కానీ దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్ళు అందరూ కూడా ఆ పాపాత్ములకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్లందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు

0: ధర్మరాజుతో చెప్పాడు, నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరినైనా చంపదగిన వారే, అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్ములను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం, దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.

నేల క్షీణత, తగ్గిపోతున్న పంట దిగుబడులు. ప్రతి రైతు నేలను భూమాతగా భావిస్తాడు. కానీ ఈ రోజుల్లో అదే భూమాత తన శక్తిని కోల్పోతూ నిశ్శబ్దంగా వెలపిస్తోంది. దీనికి కారణం పంట దిగుబడులు తగ్గడం, నీటి వినియోగం పెరగడం, అలాగే ఖర్చులు ఆకాశాన్నంటడమే. నేల క్షీణత అంటే నేల యొక్క భౌతిక, రసాయన, జీవ లక్షణాలు తగ్గిపోవడం, నేల సారవంతం తగ్గడం, అన్నీ కలిపి నేల క్షీణత అని పిలుస్తాము. అంటే పంటలు ఆరోగ్యంగా పెరగడానికి నేలలో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవడమే. గాలి లేదా నీరు వల్ల నేలపై ఉన్న సారవంతమైన పొరను తొలగించినప్పుడు నేల కోత జరుగుతుంది. ఈ పొరలో అవసరమైన పోషకాలు మరియు సేంద్రియ పదార్థాలు ఉంటాయి. కాబట్టి అది కొట్టుకుపోయినప్పుడు భూమి తక్కువ ఉత్పాదకతను పొందుతుంది. తక్కువ వృక్ష సంపద లేదా ఏటవాలులు ఉన్న ప్రాంతాలలో కోత ఏర్పడుతుంది. రసాయన ఎరువులు మరియు పురుగు మందులు అధిక వినియోగం ప్రయోజనకరమైన నేల జీవులకు హాని కలిగిస్తుంది. అలాగే సహజమైన నేల సారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది నేల ఆమ్ల విషపూరిత లేదా పోషక అసమతుల్యతకు దారితీస్తుంది. కాలక్రమేణా నేల దాని నిర్మాణాన్ని మరియు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు శక్తిని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మరొక అంశం అడవులను నరికివేయడం. చెట్లను నరికివేయడం వల్ల నేల ప్రత్యక్ష సూర్యకాంతి, వర్షము మరియు గాలికి గురవుతుంది. చెట్ల వేర్లు సాధారణంగా నేలను పట్టి ఉంచుతాయి మరియు వాటిని తొలగించినప్పుడు నేల వదులుగా తయారవుతుంది మరియు సులభంగా కోతకు కూడా గురవుతుంది. అటవీ నిర్మూలన నేల తేమ మరియు సేంద్రియ పదార్థాలను కూడా తగ్గిస్తుంది. పంట మార్పిడి లేకపోవడం అంటే ఏక పంట, ఒకే పంటను పదే పదే పండించడం వల్ల అధికంగా దున్నడం మరియు సరికాని నీటి పారుదల పద్ధతులు నేల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. అవి సేంద్రియ పదార్థాన్ని కూడా తగ్గించి పోషకాలను కూడా తగ్గిస్తాయి మరియు నేల సంపీడనాన్ని పెంచుతాయి. ఇది నేల ఉత్పాదకతను తగ్గిస్తుంది మరియు క్షీణతకు మరింత హాని కలిగిస్తుంది. నీరు నిలిచిపోవడం. నేలలో నీరు నిలిచిపోవడం అనేది నేలలో ఎక్కువ నీరు నిండి వేర్లు పెరగడానికి అవసరమైన గాలి ఖాళీలను తగ్గిస్తుంది. దీనివల్ల నేల పోషకాలను కోల్పోతుంది, ఆక్సిజన్ లభ్యతను కూడా తగ్గిస్తుంది మరియు మొక్కలకు నష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఇది లవణీకరణ మరియు నేల నిర్మాణము విచ్ఛిన్నానికి దారితీసే పరిస్థితులను కూడా ప్రోత్సహిస్తుంది. పారిశ్రామిక మరియు పట్టణ కాలుష్యం. కర్మాగారాలు, మైనింగ్ ప్రదేశాలు మరియు పట్టణ ప్రాంతాలు తరచుగా రసాయనాలు, ప్లాస్టిక్లు మరియు భారీ లోహాలతో కూడిన వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ కాలుష్య కారకాలు మట్టిలోకి ప్రవేశించినప్పుడు అవి దానిని కలుషితం చేస్తాయి మరియు ముఖ్యమైన సూక్ష్మ జీవులను కూడా నాశనం చేస్తాయి. కలుషితమైన నేల వ్యవసాయము మరియు మొక్కల పెరుగుదలకు సురక్షితం కాదు. నేల క్షీణత వల్ల పంట దిగుబడులు

దాంతో మొక్కలకు అవసరమైన తేమ కూడా లభించదు. అలాగే నేలలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఫంగస్ తగ్గిపోవడం వలన పంటల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. ధాన్యం నిలుపుదల తగ్గిపోవడం, పొట్టితనం రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నేల బలహీనంగా ఉండడం వలన పంట రోగాలకు త్వరగా గురవుతుంది. నేల గట్టి పడిపోవడంతో వేర్లు లోతుగా చొరబడలేవు. దీంతో పంట ఉత్పాదకత తగ్గుతుంది. ఉప్పు పెరగడం లేదా నీరు నిల్వ ఉండడం వల్ల వేర్లు పెరుగుదల కూడా దెబ్బతింటుంది. నేల క్షీణతను తగ్గించే పరిష్కారాలు. వృక్ష సంపద ద్వారా నేల సంరక్షణ విషయానికి వస్తే, చెట్లు, గడ్డి మరియు కవర్ పంటలను నాటడం వల్ల గాలి మరియు నీటి కోత నుండి నేలను రక్షిస్తుంది. వేర్లు నేలను బందీ చేస్తాయి, తేమను కూడా నిర్వహిస్తాయి మరియు భూమిని సారాన్ని మెరుగుపరుస్తాయి. పంట మార్పిడి విషయానికి వస్తే, పంట మార్పిడి సారాన్ని కాపాడటం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కోతను నివారించడం మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా నేల క్షీణతను తగ్గిస్తుంది. సేంద్రియ ఎరువుల వినియోగంలో సేంద్రియ కంపోస్టు, పచ్చి ఎరువు మరియు సమతుల్య ఎరువులు ఉపయోగించడం వల్ల సూక్ష్మ జీవులకు హాని జరగకుండా నేల సారవంతం పెరుగుతుంది. మల్చింగ్ విధానంలో మల్చింగ్ పొర వర్షపు నీటి దెబ్బను తగ్గించి నేల చెదిరిపోకుండా కాపాడుతుంది. సేంద్రియ ఎరువు పదార్థం పెంచి నేల సారాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో నేల క్షీణత తగ్గిపోతుంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతుల విషయానికి వస్తే, పంట మార్పిడి, మిశ్రమ పంటలు, కాంటూర్ పద్ధతిలో దున్నడం, మల్చింగ్ మరియు తగ్గించి దున్నడం వంటివి నేల నిర్మాణాన్ని నిర్వహించడానికి మరియు పోషక నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. కవర్ క్రాప్స్ విషయానికి వస్తే, కవర్ క్రాప్స్ అంటే ప్రధాన పంట పొలంలో పంట మధ్యలో తేడా, పంట లేకుండా ఉన్న కాలంలో నాటే మొక్కలు అంటే అలసంద, పెసర, జొన్న, బార్లీ, రై వంటి పంటలు నేలను రక్షించి సారాన్ని పెంచి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. సమర్థవంతమైన నీటి నిర్వహణలో డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి సంరక్షణ మరియు చెక్ డ్యాములను నిర్మించడం వంటి పద్ధతులు ప్రవాహాన్ని తగ్గిస్తాయి, నీరు నిలిచిపోకుండా నిరోధిస్తాయి మరియు నేల తేమను నిర్వహిస్తాయి. పంటల అవశేషాలను నేలలో కలపడంలో నేల సారాన్ని పెంచి పోషకాలు అందించి నీరు నిల్వ చేసి ఎరోషన్ తగ్గిస్తుంది. భూసార పరీక్ష విషయానికి వస్తే, భూసార పరీక్ష సరైన పోషక నిర్వహణను నిర్ధారిస్తుంది, రసాయన నష్టాన్ని కూడా నివారిస్తుంది మరియు నేల సారాన్ని కూడా కాపాడుతుంది. ఏ ఎరువు ఎంత వేయాలో సరైన మార్గదర్శకం లభిస్తుంది, తద్వారా నేల క్షీణతను తగ్గిస్తుంది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్ధికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ను కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,000 కోట్లతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
4: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈరోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తుంది.

0: ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝ. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర సంఘలోక సేవాయోగస్య శతాబ్దీ సమారోహి సహభాగం కరిష్యతి. సహ అస్మిన్నవసరి ఆయోజితం కార్యక్రమమపి సంబోధయిష్యతి. అయం కార్యక్రమ విగత వర్షస్య అక్టోబర్ మాసస్య ప్రథమ దినాంకాత్ ప్రారబ్ధానాం ఆవర్షం యావత్ ప్రవర్తమానానాం సమారోహాణాం సమాపన సూచకః భవిష్యతి. షడ్వింశత్యధిక నవదశ శతమే వర్షె సంఘలోక సేవాయోగస్య స్థాపనాయాః శతవర్ష పూర్త్యవసరే ఏతస్య సమారోహస్య ఆయోజనం భవతి. శ్రీమోదీ సంఘలోక సేవాయోగస్య శతాబ్దీ స్మారక నాణకం అథ స్మారక ప్రైష్య చటికాంచ ప్రఖ్యాపయిష్యతి. తథా 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా ఇతి నామ్నా ఏకస్య పుస్తకస్య విమోచనమపి కరిష్యతి. మంత్రిమండలస్య ఆర్థిక కార్య సమిత్యా హ్యః అగ్రిమ విత్తీయ వర్షస్య రబీ విపణన సత్రస్య సర్వేషాం సూచితానాం సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం వర్ధయితుం అనుమోదనం ప్రదత్తం. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ ఉక్తవాన్ యత్ కృషకేభ్యః తేషాం కృష్యుత్పాదానాం లాభకరం మూల్యం సునిశ్చేతుం నిర్ణయః అయం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही MSP में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट बार्ली ग्राम लेंटिल्स रेपसीड मसूर मस्टर्ड और सनफ्लावर इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है MSP.
1: కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం పంచసప్తత్యుత్తర షట్ శత రూప్యకాణాం సర్షపస్య త్రయోదశోత్తర చతుశ్శతం చణకస్య త్రయాశీతి గోధూమస్య చ పంచవింశతి రూప్యకాణాం ప్రతి క్వింటల్ మితం పరివర్ధనం విహితం. ఏతదతిరిచ్య మంత్రిమండలేన హరితోర్జా వీథి ఇత్యస్య తృతీయ చరణం అథ ఐతిహాసికీ PM ధారా యోజనా చ సమనుమోదితా. येन राज्येषु केन्द्र शासित प्रदेशेषु च 35% गीगावाट परिमितस्य नवीकरणीयोर्जा उत्पादनस्य सुगम संचारणं भविष्यति. भारतर्तु विज्ञान विभागेन अद्य तटीय कर्णाटक केरलम माहे आंतरिक कर्णाटक तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येषु प्रदेशेषु विद्युत गर्जनेन सह प्रबल वृष्टिः पूर्वानुमानिता. ऋतु विभागेन अद्य नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा प्रदेशेष्वपि समानैव ऋतु परिस्थितयः प्रवर्तिष्यन्ते इति संभावना अभिव्यक्ता. विभागेन उक्तं यत् रायल सीमा आंतरिक कर्णाटक उड़ीसा अरुणाचल प्रदेश असम मेघालय प्रदेशेष्वपि विद्युत गर्जनेन सह विद्युत्पातस्य च संभावना अस्ति. जापान देशे प्रवर्तमानासु एशिया क्रीडासु भारताय ह्यः अद्यावधि सर्वाधिकः सफल दिवसः अभवत्. भारतेन चत्वारि सुवर्ण पदकानि प्राप्तानि. अनेन भारतस्य पदक संख्या आहत्य षष्टिः अभवत् यस्मिन् 10 सुवर्ण पदकानि 21 रजत पदकानि तथा 39 कांस्य पदकानि च सम्मिलितानि सन्ति. महिलानां हॉकी क्रीडायां भारतं ह्यः दक्षिण कोरिया दलं 2-0 इत्यंकैः पराजित्य निर्णायक चक्रे प्रविष्टम्. तत्रैव स्क्वाश क्रीडायां भारतस्य पुरुष दलं महिला दलं च उपांत्य चक्रे प्रविष्टे येन भारताय 2 अन्ये पदके सुनिश्चिते. पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ गुवाहाटी नगरस्य बरसापारा क्रीडांगणे आयोजितायाः त्रिस्पर्धायाः एकदिवसीय अन्ताराष्ट्रिय श्रृंखलायाः द्वितीयायां स्पर्धायां भारतेन वेस्ट इंडीज दलं अष्ट स्तोभिः पराजितम् इति वार्ताः।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు ఇప్పుడు వింటారు ప్రసార విశేషాలు।

ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ఈ అంశం గురించి గీతా భరద్వాజ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మల్టీపర్పస్ బ్యాగ్ మేకర్ శ్రీమతి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విందాం. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:35 విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. సముద్ర తీర కథలు వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం సమయానుకూలంగా హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విందాం. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా సినీ గీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు.

7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 8:15 హలో అభిరుచి వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షం వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం, సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను

0: ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
0: కేంద్ర గడుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2వ వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 250 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డిఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. పింఛన్ల దరఖాస్తుల్లో అర్హులు అనర్హుల ఎంపిక పూర్తయింది. మొత్తం 65,000 దరఖాస్తులు రాగా 56,300 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి వివరాలు సమర్పించారు. ఎన్టీఆర్ భరోసా కింద నూతన సామాజిక భద్రత పింఛన్ల కోసం జిల్లాలో భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ల అనంతరం కొత్తగా దరఖాస్తులు స్వీకరించడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అధికారులు అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లా ఎన్సీసీ అధికారి శ్రీ కార్తిక్, శ్రీ లక్ష్మీనారాయణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో ఎన్సీసీ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ సురేంద్ర, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని పీఎం శ్రీ విద్యార్థులు ఎంపికయ్యారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ U14-17 విభాగంలో ప్రతిభ చూపి అర్హత సాధించినట్లు పీడీ అరోరా తెలిపారు. సౌత్ జోన్ దివ్యాంగుల అంతర్జిల్లా అమరావతి క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను నెల్లూరు జట్టు సొంతం చేసుకుంది. బుధవారం అనంత క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ పోటీలో నెల్లూరు జట్టు కడప జట్టుపై 4 వికెట్ల తేడాతో విజయభేరి మూగించింది. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో కీలక ఘట్టమైన విగ్రహం తయారీ బుధవారం రాత్రి పూర్తయింది. పుట్టిల్లైన కుమ్మరి ఇంట అమ్మవారి ప్రతిమను తయారు చేశారు. కుమ్మరి కుటుంబీకులు సాంగ్యం అందజేశారు. అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సింధు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి సారీని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారిని మెట్టినింటికి తీసుకెళ్లి కళ్లు, దిష్టిచుక్క ఏర్పాటు చేసి చప్పరంపై ఉంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సాయంత్రం వరకు భక్తులు దర్శించుకునేలా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.
1: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ఈ అంశం గురించి గీతా భరద్వాజ్ గారితో పరిచయ కార్యక్రమం.
3: చిన్న వయసులో అమ్మా నాన్న అంటూ చుట్టూ తిరిగిన పిల్లలు, అమ్మే లోకం నానే ప్రాణం అన్న పిల్లలు, వారు పెద్దయ్యాక ఇక అమ్మా నాన్న వృద్ధులయ్యాక వారి పట్ల ప్రేమ తరిగిపోయి వారి అవసరం లేదు అంటూ వారి బాధ్యతను విస్మరిస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నేటి పిల్లలు బాధ్యత ఎలా ఉండాలి, ఈ విషయాలు తెలియజేయడానికి జి గీతా భరద్వాజ్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గీతా భరద్వాజ్ గారు.
4: నమస్తే అమ్మా.
3: అసలు వృద్ధాప్యం అంటే ఏంటి, ఏ వయసు వచ్చాక వారిని వృద్ధులు అంటారు?
4: వృద్ధాప్యం అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత, 5 పదులు దాటిన తర్వాత మానవుడు తన తదనంతర జీవితాన్ని, తన ఉనికి ఈ లోకంలో ఇక లేదు, చివరి శ్వాస వరకు నడిచేదాన్ని వృద్ధాప్యం అంటాం. ఇంతకు ముందు కూడా మీరు ఒక చిన్న ప్రశ్న మొదట్లో అన్నారు, అమ్మా నాన్న అంటే ప్రతి జీవికి కూడా ప్రపంచంలో అమ్మా నాన్న అనేదే తొలి పలుకు. అమ్మా అనేది తొలి పలుకు, తర్వాతే తండ్రి. నేను అమ్మ చెప్తుంది నీ తండ్రి అని, అప్పుడే మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ థింగ్ తీసుకుంటే మీరు వృద్ధాప్యంలో ఇంకొక చిన్న ఇది కూడా ఉంది. వీళ్ళు 50 పదులు దాటిన వాళ్ల వయసులో వాళ్ళు చాలా రకాల మెట్లు ఎక్కువస్తారు. అవన్నీ కూడా మనం ఒకదానికి చైన్ లింక్ రిలేషన్ అంటారు చూసారా, అలా ఉంటాయి అన్నమాట. మొదటగా అసలు వృద్ధాప్యం వాళ్ల మీద పిల్లల బాధ్యత ఎటువంటిది అనే దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అండి ఇప్పుడు మన భారతదేశంలో వృద్ధాప్యం అనేది ఒక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయిపోయిందని చెప్పచ్చు. దానికి చాలా కారణాలున్నాయి. ఈ ఒక్క కారణంతో ఈ సమస్య ముగిసిపోతుంది అనేది కాదు. ముఖ్యంగా ఇక్కడ మనం పెరిగిన వాతావరణానికి, ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న వాతావరణానికి, తర్వాత స్కూల్స్ లో వాళ్ళ ఎడ్యుకేషను, టెక్నాలజీ డెవలప్మెంటు, ఈ అవుట్ గోయింగ్ ఎన్విరాన్మెంటల్, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావితం బాగా చేస్తున్నాయి. అది మొదటి నుంచి అంటే జనరేషన్ గ్యాప్ అంటే, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను మీతో, నేనే 50 ఏళ్ళు ఉత్తరాన్ని ఇప్పుడు రోజు చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్ లో. కొడుకు కొట్టి చంపేశాడనో తల్లిని, లేకపోతే కూతురేదో లేదా అల్లుడు, ఎందుకు అసలు ఈ చెర ఎందుకు వస్తుంది? డబ్బు మీద వ్యామోహమా, లేకపోతే తల్లిదండ్రులు ఒక స్టేజ్ వచ్చిన వాళ్ళకి అదొక రకమైన అసహ్య భావమా, వాళ్ళని పెట్టుకోవటం నరకమా? ఇటువంటివన్నీ అంశాలు మనం గ్రహిస్తూ ఉంటే, ఇదివరకు ఎప్పుడు ఫారెన్ లో ఒకసారి నా చిన్నప్పుడు విన్నట్టు గుర్తు, ఒక ఏజ్ దాటిపోతే వాళ్ళని వాళ్ళు అట్టి పెట్టుకోరు, తీసుకెళ్లిపోయి ఎక్కడో వదిలేస్తారట. కానీ మన భారతదేశంలో ఇటువంటిది జరుగుతుంది అని అంటే ఇది కలి ప్రభావమా, లేకపోతే ఇప్పుడు పెరిగిపోయిన జనరేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్, ఇవన్నీ కొంచెం మనం ఆలోచిస్తే లోతుపాతుల్లోకి వెళ్తున్నాము అంటే చాలా డెప్త్ గా వెళ్ళట్లేదు, పైపైనే వెళ్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్, ఇది వరకు మగవాడు సంపాదిస్తే సంసారం జరిగేది, అక్కడి నుంచి ఒక స్టేజ్ పెరిగింది. స్త్రీకి చదువు చాలా అవసరం, ఎందుకండి అర్థం చేసుకునేందుకు, తన పిల్లలకి తను చదువు చెప్పి ఇంట్లో సంగతులన్నీ చక్కగా నడపటానికి చదువు సంస్కారం అవసరం. స్త్రీ ఎప్పుడు కూడా ఆదిశక్తి, కానీ ఎక్కడ అవసరమో ఆ శక్తిని మనం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. కాని ఇప్పుడు అది రెండింతలకి మూడింతలైపోయి గొప్ప అగ్నిశక్తిగా మారిపోతుంది. ఇద్దరు సంపాదిస్తే గాని సంసారం వెళ్ళదు అనే స్టేజ్ కి ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ టు బి ఫ్రాంక్ అలా అయిపోయింది. ఓకే, అది కూడా ఒప్పుకుందాం పాయింట్, ఇద్దరు సంపాదించాలి. ఈ ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఎవరు చూస్తారు ఇంట్లో? దాని

0: ఎవరు ఆలోచించట్లేదు. ఆయమ్మలు పెడతాం, వాళ్ళెవరో థర్డ్ పర్సన్, దే ఆర్ నాట్ యువర్ బ్లడ్ రిలేషన్, నీ రక్త సంబంధం కాదు. తర్వాత వచ్చే సంబంధం అత్తమామలు. అత్తమామలు పెట్టుకోవటం అనేది మాకు పెద్ద హెడేక్ అయిపోయింది ఇప్పుడు, బికాస్ వీ వాంట్ టు లీవ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. నేను సంపాదిస్తున్నారు, మీరు సంపాదిస్తున్నారు, ఇది నా సంపాదన, ఇది మీ సంపాదన. అసలు మనం పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ ఎప్పుడు ఆలోచించాలి, నేను ఒక తల్లికి పుట్టాను, నేను రేపు తల్లి కాబోతున్నాను, నేను కూడా ఇదే స్టేజ్కి వస్తాను అని ప్రతి స్త్రీ భారతదేశంలో, ఎందుకంటే మన భారతదేశానికి ఒక పెద్ద మనుగడ ఉందండి. మన పురాణాలు ఇతిహాసాలు అన్ని చదువుతూ ఉంటే మనకున్న మనుగడ ఎక్కడా లేదు, ప్రతిదీ మనలోనే ఉంది. మనం ఎందుకు దాన్ని వదిలేసుకుంటున్నాం? మన కట్టుబొట్టు తీరుని ఫారినర్స్ అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు మనం వాళ్ళది అడాప్ట్ చేసుకుని మనం ఇంకా నీచాన్ని దిగిపోతున్నాం. మంది మనం నిలుపుకోలేక
1: మర్చిపోతున్నాం,
0: ఉనికినే మర్చిపోతున్నాం. పిల్లలు కూడా ఆ తల్లి రక్తం నుంచి ఆవిడ ఊపిరి పోస్తే నువ్వు పెరిగి బయటకు వచ్చావు, 9 నెలలు ఆ తల్లి నిన్ను మోసింది, నువ్వు బయటకు వస్తున్నావు, వచ్చి ప్రపంచాన్ని చూస్తావు. కానీ నువ్వు నడిచేంత వరకు నడిపించేది కూడా ఆ తల్లి, నువ్వంటూ నుంచునేంత వరకు. కానీ నువ్వంటూ ఒకసారి లేచి నీకు రెక్కలో చెగిరేటప్పుడు అసలు నువ్వెవరు అనే స్టేజ్కి వచ్చారు. దేనికంటున్నారా, గ్యాప్. పిల్లల్ని పెంచేటప్పుడు ఇద్దరు వెళ్ళిపోతే తీసుకెళ్లి హాస్టల్లో పెట్టేస్తున్నారు, పొద్దునుంచి సాయంకాలం వరకు హాస్టల్ క్రచెస్. తల్లిదండ్రులతో ఎఫెక్షన్ అనేది చాలా వరకు దూరం అయిపోతుంది. అదే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, మన ఇంట్లో మన తాతగారు
1: ఉమ్మడి కుటుంబాలు ఎందుకు తగ్గిపోయాయంటారు?
0: అదే కారణం, ఎవరి సంపాదన, నా సంపాదన ఏదో వాళ్ళు తినేస్తున్నారు, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు, నన్ను గుర్తించట్లేదు. మామూలుగా అయితే కొన్ని ఇళ్లలో ఒక నలుగురు ఉంటారు ఒక తల్లికి, నలుగురు ఒకే రకంగా సంపాదించలేరు కదండి, చేతి వేళ్లే అలా లేవు. కానీ ఎప్పుడు కూడా చేతి వేలకు ఆధారం బొటన వేలు. ఆ బొటన వేలు తల్లిదండ్రి అనుకోండి, మరి ఆ చెయ్యి మొత్తాన్ని నిలపటానికి ఒక శక్తిగా కూడా తీసి పైకి తీసుకురావడానికి బొటన వేలు ఎంతో సహాయం చేస్తుంది. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది, అది తల్లిదండ్రికి తెలుసు. కానీ ప్రతిసారి నీ గుర్తింపు ఉంది, నీ గుర్తింపు ఉంది అని తల్లిదండ్రి చెప్పక్కర్లేదు. తండ్రిగా ఏం చేస్తాడు, వీళ్ళందరి సర్దుపాటులో వచ్చేదాన్ని ఒక ఉమ్మడిగా పెట్టి జీవితాన్ని సంసారాన్ని సాగించారు కాబట్టి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్దగా ఒక 60-70 మంది ఉండాల్సినట్టుగా ఉండేవి. ఒక వంశాన్ని చెప్పుకుంటున్నావు అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు, ఇప్పుడు అలా లేవు. ఎక్కడ వంశం, నలుగురితో ఎండ్ అయిపోతుంది ఆ వంశం. సంపాదన లేకపోతే పిల్లలు అక్కర్లేదు.
1: అప్పుడు ఎవరు ఎంత సంపాదించినా దాని మీద ఆలోచన ఉండేది కాదు,
0: ఎందుకంటే ఎవరు ఒకళ్ళు లీడ్ చేస్తారు. ఎథిక్స్, చిన్న పిల్లలు వాళ్ళ కథలు చెప్పటం, ఇలా ఉండాలి, తాతగారండి నాయనమ్మ గారండి, ఆ పలకరింపులో తేడా. ఆదరణ, ఇంటికి వచ్చిన వెంటనే పెద్దవాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం. పెద్దవాళ్ళ విషయాలు చిన్నవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా కాదు, నువ్వేం చేస్తున్నావు, నీ సంపాదన ఎంత అనేది ఒక 2-3-5 ఏళ్ల పిల్లల్ని అడిగితే, మా నాన్న టుడే మై ఫాదర్స్ ఇస్ డ్రాయింగ్ నియర్లీ 1 లక్ శాలరీ, అంత అవసరమా అండి 5 ఏళ్ల నా తండ్రి 1 లక్ష రూపాయలు ఆదేశో, ఐఎమ్ సో గ్రేట్, ఐఎమ్ ఫైనాన్షియల్లీ సౌండ్ అనే స్టేజ్కి ఎందుకు వచ్చిందంటారు? బికాస్ ఆఫ్ మీడియా ఇంపాక్ట్స్. నిద్ర లేస్తే ఎవరి చేతిలో చూసినా సెల్లే. టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా సంతోషం. ఎక్కడో మారుమూలు ఉంటారు నాయనమ్మలు తాతగారు, వాళ్ళు ఫారెన్ వెళ్లేరు 2 గంటల ప్రయాణం చేసి, మనం చదువుకున్నాం, అరే నా బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, అక్కడ ఉన్నారు, చాలా గొప్పగా వాళ్ళు సంపాదిస్తున్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు, సంతోషపడుతుంది తల్లి. పలకరించాలి, వెబ్ క్యామ్ పెట్టి పలకరిస్తారు, బానే ఉంది. కానీ డిస్టెన్స్ బుల్షిట్, నేను ఎందుకు వస్తాను ఆ పల్లెటూరులో, గాలి ఉండదు, అన్క్లైడి, ఇంత అసహ్యంగా ఉంటుంది, క్లెన్లీనెస్ఏ ఉండదు డాడ్. మరి మనం పుట్టి పెరిగింది ఇదే కదా.
1: ఎందుకు ఆలోచన ఎలా వస్తున్నాయి అంటున్నారు పిల్లల్లో ఈ విధంగా?
0: ఆలోచన అంటే తల్లిదండ్రులు పెంచే విధానం. ఒకప్పుడు పొద్దుగా ఉంటారు పిల్లలు, 0 సైజులో అక్కడ ఏదో కనిపించగా నేను కూడా 0 సైజులో అయిపోవాలని తింటాం మానేస్తున్నారు. అసలు దేంట్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ ప్రోటీన్స్ ఉన్నాయి, నువ్వు వ్యాయామం ఎందుకు చేయవని ఏ తల్లిదండ్రి చెప్తున్నారు? అది చిన్నప్పుడు నా తాతగారు చేసేవారు ఇంట్లో, ఇలా తినాలి, మనం ఇలా చేయాలి, ఇలా యోగాసనాలు వేయాలి. ఎందుకంటే వీళ్ళు బిజీగానే ఉంటారు, వాళ్ళు బిజీగానే ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చాలా ఏం చేసేస్తున్నాం, వీఆర్ ఇన్ హై సొసైటీ కాబట్టి మాకు ఇవన్నీ ఫార్, మేము చాలా డెవలప్ అయిపోయాం, ఏమి డెవలప్ అవ్వలేదు, మనం ఇంకా దిగజారిపోతున్నాం. పెద్దవాళ్ళు చెప్పింది ఏది మనం విన్నాం కదా, ఎప్పుడైనా విన్నారా అండి? ఇప్పుడు లేకపోతే స్కూల్స్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. రేర్ ఇన్ కేసెస్ నౌ ద కార్పొరేట్ స్కూల్స్ హావ్ బీన్ కల్టివేటింగ్ అన్ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ అన్ యానివర్సరీ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ డే. అంత దుస్థితికి మన భారతీయ సంస్కృతి వచ్చేసింది. అంటే తాతగారి నాన్నమ్మని గ్రాండ్ పేరెంట్స్ దినోత్సవాన్ని ఒకటి సెలబ్రేట్ చెయ్యాలి మనం, లేదు చాలా హెడేక్ డాడ్ని నేను పెట్టుకుని మెయింటైన్ చేయటం మమ్మీ. మీ అలవాట్లు మీవి, మా అలవాట్లు మావి, మా ఫుడ్ కల్చర్ వేదు.

0: మీది వేరు. కాబట్టి మీకంటూ తీసేసి కొంత అమౌంట్ వేసేస్తాం.
1: లేదా వాళ్ళు చెప్పింది రైట్ అంటున్నారు, అలా వదిలేస్తే మంచిదే అంటారు వాళ్ళని? అలాగా
0: నిజంగానే వదిలేస్తే మంచిదే అంటే రేపు వీళ్ళు ఇదే స్థితికి వచ్చినప్పుడు, వాళ్ళ పిల్లలు వదిలేసినప్పుడు కదండి వీళ్ళకి మానసిక సంక్షోభం స్టార్ట్ అయ్యేది. కానీ నాకు తెలిసి ఈ జనరేషన్ లో సంక్షోభం ఉండదు. ఎందుకంటే మన జనరేషన్ లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ రక్తము వాళ్ళ మనస్సు మమతతో పెంచారు. ఇప్పుడు వీళ్ళు డబ్బుతో పెంచుతున్నారు. వీళ్ళకి ప్రేమ కూడా డబ్బుతోనే కొనుక్కుంటారు. అది ఎప్పుడైతే కొనరో, ఇది కాదు, ఇది మనస్సు, ఇది నా పేగు బంధం అని ఎప్పుడైతే అనుకుంటారో, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి దుస్థితి కలగదు. లేకపోతే పెన్షన్ ని తీసుకెళ్లిపోయి నువ్వు మాకు వేసే సిటిజన్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయండి? అంత అవసరమా ఇప్పుడు? ఒక్కసారి మనం వెళ్ళిపోతున్నాం అంటే, మనం ఒకవేళ ఒక టైఫాయిడ్ తోనే చిన్న ఎగ్జాంపుల్ మనం పడిపోతే 104 జ్వరం ఉంటే ఆ తల్లి మనసు ఎంత కొట్టుమిట్లాడుతుందని ఒక్కసారి ఆలోచిస్తున్నారా? లేదే, ఆవిడ నిద్రపోతుందో తిండే తింటుందో ఏమి చేయదు, దేవుడికి దండాలు పెట్టేస్తుండే, నా బిడ్డని లేపు నా బిడ్డని లేపు అని. మరి అదెందుకండి మీరు ఆలోచించట్లేదు? అదే తల్లికి 104 జ్వరం వచ్చి నువ్వు సీనియర్ సిటిజన్ గా ఆవిడ అనాథాశ్రమంలో వదిలేస్తున్నావు, వృద్ధాశ్రమంలో ఎవరు చూస్తారు ఆవిడ్ని? అదే ఒక కొడుకుగా ఒక కూతురుగా నువ్వు పక్క నుండి ఒక కోడలుగా ఆదరించిన రోజున 90% ఇలానే జరుగుతున్నాయి. 10% అయ్యో నా అత్తగారు మనం చూడాలి మావగారు అని 10% ఉంది. ఈ 90% కి మార్పు ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు? మనవళ్ళు మనవరాల నుంచి అంటే 3rd generation నుంచి ఈ మార్పు వాళ్ళు వస్తే అప్పుడు మన జనరేషన్ లో మార్పు వచ్చి మనం చేసింది తప్పు, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అన్న పాత సామెత ఉంది చూసారా? మనకంటే మన పిల్లలు వాళ్ళకి 4 ఎక్కువ. సో ఇక్కడ కూడా ఈ పిల్లలే వాళ్ళ మార్పులు తేవాలి. ఎప్పుడు వస్తుంది ఆ మార్పు? వీళ్ళు ముందర మన NRIs అందరు ఉన్నారు. ఏంటది ఐ డోంట్ నో తెలుగు, అమ్మా అంటే ఏంటి అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అమ్మా అన్న గొప్ప పదం, అది అమృతం కంటే విలువ.
1: అమ్మ వయసులో ఉండి పని చేసినంత వరకు గౌరవిస్తారు. ఎప్పుడైతే వృద్ధాప్యంలో పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు నాకు అవసరం లేదు అన్న
0: భారతదేశంలో తల్లికి ఎప్పుడు పాపం వయసుకి తల్లి పనికి రాజీనామా ఉండదు, అంటే రిటైర్మెంట్ స్టేజ్ ఉండదు ఆవిడకి టిల్ హర్ లాస్ట్ బ్రీత్. ఎందుకంటే మన ఎథిక్స్ మన కల్చర్ మన ఇవి అలా ఉన్నాయి, చేస్తూనే ఉండాలి. చివరి శ్వాస ఏమైనా కాఫీ ఇచ్చావంటే అయ్యో వస్తున్నానండి అని వణుక్కుంటూ వెళ్ళి కాఫీ ఇస్తే అవును నా భార్య పర్ఫెక్ట్ గా నాకు సర్వీస్ చేసిందండి, చివరి శ్వాస వరకు తలెత్తి కూడా చూసేది కాదు. దానికి కూడా నాతో పాటే వచ్చింది, 45 సంసార జీవితాన్ని సాగించింది నాతో పాటు స్వయంగా. ఎన్ని ఒడుదుడుకులు రాని ఏ రోజన్నా మాట్లాడిందే, నాతో పాటు సహవాసినిగా ఉంది అని ఫస్ట్ వీళ్లలో మార్పు రావాలి. తర్వాత ఆవిడకి స్థానం, ఆవిడ ఎక్కడో తీసుకెళ్లి మీరు పెట్టక్కర్లేదండి.
1: అంటే ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ కి విలువ ఇవ్వడం మొదలు పెడతారో పిల్లలకి కూడా ఆటోమేటిక్ గా అలవాటు అవుతుంది.
0: బికాస్ మ్యూచువల్ కోఆపరేషన్ షుడ్ బి దేర్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బెండ్స్ కి మ్యూచువల్ కోఆపరేషన్ చాలా ల్యాక్ అయిపోతుంది. మనీ ఇస్ ద ఓన్లీ క్రైటీరియా అనే దీని మీద బతికేస్తున్నారండి. నాకు తెలిసిన నాలెడ్జ్, డబ్బు ఉంటే చాలు ఏదన్నా కొనుక్కోవచ్చు. ఏది అన్న పదంలోనే ఉంది, దానికి 100% అర్థాలు తీసుకోవచ్చు. అది అందరికీ తెలుసు. ఎక్కడన్నా చూడండి, గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ సెల్స్ అనేది ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే మానేస్తారో యూజింగ్ సెల్, అది బాయ్కాట్ చేయండి ఫస్ట్. ఇంట్లో సెల్ ఎందుకండి? ఏ రోజైతే ఇంట్లో సుమతి శతకం, వేమన పద్యాలు, కాస్త భగవద్గీత శ్లోకాలు రెగ్యులర్ గా, అదొక టైం టేబుల్. స్కూల్ కి వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ 7 మనకు జరుగుతాయని పిల్లలు ఎలా అనుకుని వెళ్ళిపోతున్నారు బుక్స్ చదువుకుని? అలానే మీరు ఇంట్లో కూడా షెడ్యూల్ చేయండి టైం టేబుల్.
1: చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు
0: పిల్లలకు అనేది మనం అలవాటు చేయాలి వాళ్ళకి. చక్కటి రామకృష్ణ పరమహంస బుక్స్, వివేకానంద యూత్ ఈస్ ద చీఫ్ అంబాసిడర్ ఫర్ ద యూత్. ఆయన చిన్న వయసులో 34 ఆయన ఎంతో ప్రగతిని సాధించాడు, ఎంతో చెప్పాడు యూత్ కి. మనం మొత్తం బాగు చేయలేము కానీ మనము అంటూ బాగుపడితే చాలు. ఒక్కడు బాగుపడితే ఆ ఒకడు ఇద్దరు ఇద్దరు ముగ్గురిని బాగు చేస్తారు. అది ఒక్కటి తెలుసుకుంటే ఇవాళ ఈ వృద్ధాప్యానికి అసలు ఇంక ఎటువంటి హోమ్స్ కూడా అవసరం ఉండదు. మనం వెళ్ళి వృద్ధాప్యాన్ని ఇప్పుడు యూత్ ఉన్నారు, మీరు సేవ చేస్తున్నాం, మీరు అక్కడ సేవ చేస్తున్నారు, మీ నాయనమ్మలకి మీ తాతలకి మీరు సేవ చేస్తున్నారా? ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్తున్నా మీరు స్వీట్స్ పంచాం బట్టలు పంచాం, ఆర్ దే ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ? ఒక 4 చక్కటి పలుకులు మాట్లాడటం, నానమ్మ నేను నీకున్నా నువ్వేమనుకుంటున్నావు, 60-70 వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ PhD సబ్మిట్ చేయాలంటే చాలా సబ్జెక్ట్ దొరుకుతుంది. మీరు ఎక్కడో లైబ్రరీస్కి వెళ్ళి వెతకక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా జనరేషన్ వదిలేయండి, మా తల్లిదండ్రుల జనరేషన్ వదిలేయండి. ఇప్పుడు పిల్లలు లెట్ దెమ్ ఫీల్ దట్, అరే మనం ఇలా ఉన్నాం, మనమే కలిసాం అనుకో. మనం అందరం కలిసి ఉంటే మన నానమ్మల్ని, మన తాతయ్యల్ని, మన తల్లిదండ్రుల్ని, బాబాయిల్ని అందరినీ సెక్యూర్ చేసి ఇయర్లీ వన్స్ కలవండి. మరి ఇదివరకు లాగా అందరం ఒకే చోట కలిసి ఉండమని చెప్పట్లేదు. ఓ మంచి గ్యాదరింగ్ క్రియేట్ చేసుకోండి చక్కగా. యూ డూ దట్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ డే అని మంచి పోస్టర్ పెట్టుకోండి. ఫిక్స్ అప్ టు దట్, ఎంజాయ్ దట్ లైఫ్. ఆ రోజు తెలుస్తుంది మీకు ఆ విలువ ఏమిటి అని. పునాదిని గుర్తుంచుకుంటే ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. పునాది ఎవరు? తాతలు నాయనమ్మలే పునాది, వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న పునాది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఈ తరం పేరెంట్స్, యూత్ పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్లీజ్ బీ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగులోను. 16 ఏళ్ళు వచ్చినా సరే 11 ఇయర్స్ నుంచే మీకు చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఇది వరకు ఇప్పుడు 9 ఇయర్స్ నుంచే చేంజ్ వచ్చేస్తుంది, మీరు గమనించండి. మీరు ఎప్పుడైతే వాళ్ళు విడిగా గదులు అని కేటాయిస్తున్నారో ఆ ప్రైవసీలోనే మీకు వాళ్ళకి దూరం పెరుగుతూ వచ్చేస్తుంది. యు గెట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. తాతయ్య ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేవారు, నానమ్మ ఇలా సర్దుబాటు చేసేది అని మీరు ఎప్పుడైతే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ప్రతి పదానికి, ప్రతి చిన్న ఇష్యూకి. నేను చదువుకునేటప్పుడు నాన్న ఇలా చెప్పేవారు, అమ్మ ఇలా చేసి పెట్టేది. ఎప్పుడైతే మీరు అలాంటివి చెప్తూ వస్తారో వాళ్ళు, ఓహో నాన్నమ్మ తాతయ్య ఇంత ఇదిగా చేశారా అమ్మా నాన్నకి, చెయ్యాలి కదా, ఇవాళ అంత తలుచుకుంటున్నారంటే రేపు నేను ఎంత చేస్తే నన్ను తలుచుకుంటుందో మా అమ్మ అనేది పిల్లల్లో ఇంజెక్ట్ అవుతుంది. ఆ ఇంజెక్ట్ ఎవరు చేయాలి? మీరు చెయ్యండి. సో మార్పు మనలోనే రావాలి. మనం మారితే మన తరం మారుతుంది, మన తర్వాత తరం మారుతుంది. నేచురల్ గా వృద్ధులు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు గీతా భరద్వాజ్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.
2: వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ఈ అంశం గురించి గీతా భరద్వాజ్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
3: శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు మల్టీపర్పస్ బ్యాగ్ మేకర్ శ్రీమతి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం.
0: శ్రోతలకు నమస్కారం. మన భారతావని కొత్త పుంతలు తొక్కుతోంది. సృజనాత్మక, సాంకేతిక, వ్యాపార రంగాల్లో అద్భుత పురోగతిని సాధిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఉద్యోగావకాశాల పరికల్పనను స్వాగతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్నాయి. మనం నిర్వహిస్తున్న G20 సదస్సులో మన దేశం సాధిస్తున్న పురోగతికి సంబంధించిన ఎన్నో మచ్చుతునకలను మనం ప్రపంచం ముందు ప్రదర్శించాం. సరికొత్త సంస్థలకు, సాంకేతికతకు

0: మందికి ఉపయోగపడుతున్నారు. అండ్ దానికి సంబంధించిన మెషినరీ తయారు చేశారు, అది కుట్టే మెషినరీ కదండి?
1: అవునండి.
0: రైట్, మీరు మీ ఇన్నోవేషన్, మీకు ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం అవన్నీ తర్వాత మాట, ముందు మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు, మీ కుటుంబ పరిస్థితులు అవన్నీ చెప్పండి.
1: ఓకే అండి. మాది ఇక్కడ వచ్చేసి వర్కింగ్ కొనరావుపేట మండల్. మా ఊరు వచ్చేసి సిరిసిల్ల అండి. ప్రజెంట్ మేము ఇక్కడ మోడల్ స్కూల్లో వర్క్ చేస్తుంటాను ఒకేషనల్ టీచర్ గా. మా హస్బెండ్ వచ్చేసి ఆయన ZPHS హై స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరం డైలీ రావడం వెళ్ళడం రొటీన్ లైఫ్ లో. మాకిద్దరు అబ్బాయిలండి. పెద్దబాబు జస్ట్ రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ IIT జోధ్పూర్ లో జాయిన్ అయ్యాడు.
0: చాలా సంతోషం.
1: పెద్దబాబు, చిన్నబాబు 8th class నౌ కరీంనగర్ డిస్ట్రిక్ట్ స్కూల్లో.
0: ఓకే, అయితే మీరు సాధారణ గృహిణిగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు, టీచర్ గా మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి?
1: అది ఒకేషనల్ అండి. ఒకేషనల్ లో బ్యూటీ అండ్ వెల్నెస్.
0: ఓకే ఓకే, బ్యూటీ అండ్ వెల్నెస్. ఓకే ఓకే. మీ ఆలోచన అంటే మీరు ఏదైతే చేస్తున్నారు ఉద్యోగం దానికి పూర్తి వైరుధ్యం అయినది మీకు వచ్చిన ఆలోచన కదండి?
1: ఓకే అండి.
0: సో మీ పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా మీతోనే ఉంటారా?
1: లేదండి, పెద్దవాళ్ళు ఇండివిజువల్ గానే ఉంటారు, వాళ్ళు విలేజ్ లో ఉంటారు. వారి వల్ల ఫదర్ గాని మదర్ గాని మా మదర్ గాని అన్ని విలేజ్ లో ఉంటారు వాళ్ళ.
0: ఓకే,
1: సెపరేట్ ఫ్యామిలీ అన్నట్టు.
0: పండగలకి పబ్బాలకి కలుసుకుంటూ ఉంటారు?
1: కలుస్తాం.
0: రైట్, అయితే మీకు ఆలోచన ఎలా వచ్చిందండి, ఇలాంటి ఒక బ్యాగ్ మనకు ఉపయోగపడుతుందని, దీనికి తయారు చేయడానికి కావాల్సిన మెషినరీ మనం తయారు చేయాలి అని ఆలోచన ఎలా వచ్చింది, ఆ క్రమం అంతా చెప్పండి.
1: ప్రజెంట్లీ ఇప్పుడు మనకు యూజ్ చేసే అంత ప్లాస్టిక్ పొల్యూషన్ అవుతుంది కదా మేడం, వెదర్ కూడా. ప్లాస్టిక్ అనేది కరిగిపోదు మనకు భూమి లోపల, కొన్ని ఇయర్స్ ఉండి మనకి వెదర్ అనేది పొల్యూషన్ అవుతుంది. అట్లా కాకుండా దీనికి యూజెస్ ఏంటంటే నాన్ ఓవెన్ క్లాత్స్ వీటికి యూజ్ చేసేది. ఆ మెటీరియల్ తోని మనము డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి ఇది క్లాత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ యూజ్ చేసాము. క్లాత్ అయినే ఐడియా వచ్చింది ఫస్ట్ థింగ్. మనకు వెదర్ అనేది పొల్యూషన్ కాకుండా ఇది యూజ్ చేస్తే బెటర్. ఇప్పుడు మామూలుగా యూజ్ చేసి బయట డస్ట్బిన్ లో వేసినా గానీ ప్రాబ్లం ఏం కాదు మనకి ఈ ఉన్న ఈ జనరేషన్ లో అని చెప్పేసి ఫస్ట్ థింగ్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ కి మనం వెళ్ళినప్పుడు ఒకటే బ్యాగ్ లో తీసుకొని రావడం అనేది, అన్ని వెజిటబుల్స్ అన్ని వేసుకొని వస్తాం మనం. కింద ఆకుకూరలు ఇస్తాము, పైనుండి ఆలు టమాటో ఆనియన్స్ అట్లా వేస్తే కూరగాయలన్నీ నలిగిపోకుండా ఉండడానికి ఒకటి ఫస్ట్ సెకండ్ థింగ్. మళ్ళీ ఇట్లా పాకెట్ పాకెట్ లో ఉందనుకోండి బ్యాగ్, దేని దానికి సపరేట్ గా వేస్తే మనం సపరేట్ ఇంటికి వచ్చినాక కూడా సపరేట్ గా వేయడానికి టైం అనేది సేఫ్ అవుతుంది మేడం ఇక్కడ.
0: అవును.
1: థర్డ్ థింగ్, రొటీన్ లైఫ్ లో బిజీ షెడ్యూల్ లో అన్ని ఒకే దగ్గర వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక దాన్ని సపరేట్ చేయడం కూడా 1 అవర్ పని.
0: అవునండి, నిజమే. అందువల్ల మీకు ఆలోచన వచ్చింది. ఓకే,
1: అట్లా ప్యాకెట్ ప్యాకెట్ లాగా ఉంటే దేని దానికి వేసుకొని వస్తే బాగుంటది కదా, మనకు టైం సేఫ్ అవుతుంది, కూరగాయలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి, నలగకుండా ఉంటాయి అనే ఆలోచన వచ్చింది మేడం. మళ్ళీ మన సార్ కి కూడా మార్కెట్ కి వెళ్ళినప్పుడు నేను అంటే ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ పంపించినా గానీ అందుట్లోనే వేసుకొని వచ్చేవాళ్ళు మళ్ళీ దగ్గర కుప్పగానే, ఇట్లా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా డిజైన్ చేశాం మేడం బ్యాగ్. అది చాలా మంది అప్రిషియేట్ చేశారు. మళ్ళీ మా స్కూల్లో కూడా వచ్చేసి మేము ఇక ఫస్ట్ టైం కదా, మీకు ఫస్ట్ టైం అవార్డు వచ్చింది కదా మీకు కలెక్టర్ నుండి, మీకు పార్టీ ఇవ్వాలంటే బ్యాగ్స్ మాకు ప్రజెంట్లీ ఇప్పుడు మనం బిజినెస్ చేయాలంటే సమ్ అమౌంట్ కావాలి కదా మేడం.
0: అవును,
1: మేము కొన్ని బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేపించి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేసాం మాకు స్టాఫ్ గాని తెలిసిన వాళ్ళందరికీ కూడా.
0: వావ్ వావ్, మీకు అవార్డు వచ్చింది అని మీరు అన్నారు, మీకు వచ్చిన అవార్డుల గురించి చెప్పండి.
1: మనకు ఇప్పుడు 15th August ఇన్నోవేషన్ ఇప్పుడు స్కూల్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కాలేజ్ గ్రౌండ్ లో స్టాల్స్ పెట్టారు మేడం. స్టాల్స్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు వచ్చి మనకు సర్టిఫికేట్ ఇచ్చారు.
0: ఓకే, అంటే ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డు వచ్చింది మీకు 2019లో కదా?
1: అవునండి మేడం, అవును.
0: ఓకే, TSIC వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో. ఓకే, అయితే మీకు ముందు మీరు ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని మీరు బ్యాగ్స్ కుట్టించడం అనేది దానికి మీకు సహాయపడిన వాళ్ళు ఎవరు?

0: మీకు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్లారు, ఎవరి చేత చేయించారు మీరు ఇది?
1: ప్రజెంట్ అంటే మా ఓన్ స్టిచ్చింగ్ మేడం. ఇంట్లో క్లాత్ తీసుకొచ్చాము. క్లాత్ ప్రజెంట్లీ సిరిసిల్ల ఇక్కడ డిస్ట్రిక్ట్ లో ఆ మిషన్ కట్ చేసే మెషిన్ గానీ స్టిచ్చింగ్ చేసే మిషనరీ కూడా వచ్చాయి ఇక్కడ.
0: ఓకే,
1: అక్కడ ఫ్యాక్టరీ ఉందండి. ఇప్పుడు క్లాత్ తీసుకురావడం అక్కడ సిటీ నుండి, హైదరాబాద్ సిటీ నుండి రావడం, క్లాత్ రావడం గానీ వచ్చి జస్ట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ మెజర్ తోని కట్ చేస్తారు వాళ్ళు. కట్ చేసి విత్ స్టిచ్చింగ్
0: ఓకే
1: ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది మాకు సిరిసిల్లలో.
0: ఓకే ఓకే.
1: అంటే ఫస్ట్ దాకా మాత్రం నేను ఓన్ గానే ఇంట్లో మిషన్ తోనే స్టిచ్ చేశాను.
0: అదే అడుగుతున్నాను.
1: ఆర్డర్ పెట్టేసి మనకు టైమ్ లో షెడ్యూల్ సెట్ కాదు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టి చేయించేసాము.
0: ఓకే, సో మీరు చాలా మందికి సప్లై చేస్తారా అండి?
1: లేదు మేడం, ప్రెసెంట్లీ నథింగ్ మేడం. ఇంకా లేదు, ఇంకా ఈ రిస్క్ చేయలేదు. ఇంకా మనకు టైమ్ షెడ్యూల్ కావాలి, ఇంకా పెట్టుబడి కావాలి అందరిని, అట్లాంటి ఏం లేదు. జస్ట్ ప్రిపేర్ చేసాం అంతే.
0: ఓకే ఓకే. సో మీరు మీకు ఈ ఆలోచన వచ్చింది తడవుగా, మీరు మొదలు పెట్టి క్లాత్ తెప్పించి ఫస్ట్ ది మీ చేతితోనే కుట్టారు, ఆ తర్వాత మిగతా మెషినరీకి ఇస్తున్నారు. ఓకే, సో మీకు ఈ ఆలోచన అసలు టిఎస్ఐసి వాళ్ళు మిమ్మల్ని ఎలా గుర్తించారు? మీకు ఈ ఆలోచన వచ్చింది అనేది మీరు ప్రపోజల్ పంపించారా, మీరెవరినన్నా అప్రోచ్ అయ్యారా, లేకపోతే వాళ్ళే
1: వాళ్ళు ఇట్లా ఇన్నోవేటివ్ గా అంటే మేము వీడియో పంపించాం ఫస్ట్
0: ఆ కార్యక్రమానికి.
1: పంపించాం, వీడియో పంపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి పలానా ఇక్కడ 15th August లో ప్రోగ్రామ్ ఉంటది, అక్కడికి రండి మీరు ఎక్స్క్యూట్ చేయండి అని అంటే తీసుకెళ్లి మళ్ళీ అంటే రెడీ చేసి వెజిటబుల్స్ అన్ని తీసుకెళ్లి రెడీ చేసుకుని వెళ్ళాం మేము.
0: ఓకే, అక్కడ డిస్ప్లే చేశారు?
1: డిస్ప్లే స్టాల్స్ ఇచ్చారు, ఇండివిజువల్ స్టాల్స్.
0: ఓకే,
1: ఇచ్చినప్పుడు అప్పుడు డిస్ప్లే చేసాము. కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళు లోకల్ డిస్ట్రిక్ట్ ఎంయూ గానీ డిఓ గానీ అందరు వచ్చారు, వాళ్ళు అప్రిషియేట్ చేశారు మేడం.
0: అక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా మీ ఉత్పత్తుల్ని మీరు చూపించారు. ఓకే, అందరూ అంటే సామాన్య ప్రజానికం కూడా చాలా మంది చూసి ఉంటారు కదండి?
1: చూసారు.
0: ఓకే, మీ స్టాల్ లో మీవన్నీ కూడా మీరు అమ్మకానికి పెట్టారు, చూపించడానికి కూడా పెట్టారు.
1: అయితే
0: మీరు నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మీకు ఇంకేదైనా అంటే దీని తర్వాత మీ తదుపరి ఆలోచన ఏమి ఉంటుంది? అంటే ఈ బ్యాగ్ తయారు చేశారు, బాగుంది, చాలా మంది ఉపయోగిస్తున్నారు, బాగుంది, ఇప్పుడు దీన్ని లార్జ్ స్కేల్ లో తీసుకెళ్లాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కాకపోయినా తర్వాత ఆలోచన మీరు ఏం చేస్తున్నారు?
1: తర్వాత ఆలోచన అంటే నెక్స్ట్ ఇంకొక ఐడియా ఉంది మేడం. ఇప్పుడు ఇంకా ప్రెసెంట్లీ ఇంకా బయటికి ఒకటి ఉంది, చూద్దాం నెక్స్ట్ ఇన్నోవేటర్ లోకేనా.
0: ఓకే ఓకే. అయితే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మీ ఆల్రెడీ మీరు చేస్తుందని ఇంకొంచెం బెటర్ గా చేసి అది 10 మందికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఓకే, ఇవి కాకుండా మీకు ఇంకా ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయండి?
1: ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు స్కూల్లో ఆల్మోస్ట్ మాకు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది మేడం. మా మోడల్ స్కూల్లో 800 స్ట్రెంగ్త్ ఉంటుంది. పిల్లల చేత కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించాలని అనుకుంటున్నాం.
0: ఓకే, ఇప్పుడు మీరు బ్యూటీ అండ్ వెల్నెస్ అని చెప్పారు, మీరు అక్కడ వొకేషనల్ అన్నారు, అందులో మీ యాక్టివిటీస్ ఏమి ఉంటాయండి?
1: యాక్టివిటీస్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి వొకేషనల్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం. వాళ్ళకి ఫర్దర్ గా ఇప్పుడు ప్రజెంట్ 10th + 1 + 2 మేడం ఇక్కడ వరకు, ఇది కాలేజ్ గానీ స్కూల్ గానీ. ప్లస్ టూ అయిపోయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ అంటే కాన్ఫిడెన్స్ అన్నట్టు, వాళ్ళు మేము ఏదో ఈ కోర్స్ నేర్చుకున్నాము బయట, మేము ఏదో ఒక దానిలో వర్క్ చేయగలుగుతామనే వీళ్ళకి కాన్సెప్ట్ అనేది లోపల కలుగుతుంది మేడం అట్లా పిల్లలకి.
0: ఓకే, పిల్లల్లో కూడా అవగాహన ధైర్యాన్ని పెంచుతున్నారు మీరు. ఓకే,
1: వాళ్ళకి సబ్జెక్ట్ తో పాటుగా ఇది సర్టిఫికేట్ కోర్స్ మేడం. ఇది బయటకి ఎక్కడికన్నా పార్లర్ కి వెళ్ళినా గానీ లేదంటే అనూస్ ఇవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, వాళ్ళకి బయటకి వెళ్తే వీళ్ళకి సర్టిఫికేషన్ ఉంది, వీళ్ళకి డిప్లొమా ఆల్రెడీ చేశారు అడ్వాన్స్డ్ అని చెప్పేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఇంకా వీళ్ళకి ఆ సబ్జెక్ట్ తో పాటుగా వీళ్ళకు ఎగ్జామ్ ఉంటది, ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు లాగా ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో అట్లాగే 100 marks పేపర్ ఉంటది, 50 marks టాప్ ఆఫ్ ద పార్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటది, 50 marks ప్రాక్టికల్స్ ఉంటాయి. వీళ్ళకి ఫేషియల్స్ గానీ మెనిక్యూర్ పెడిక్యూర్ మేకప్స్ అన్ని చేస్తుంటాం, ల్యాబ్ సెపరేట్ ల్యాబ్స్ ఉంటాయి వీళ్ళకి.
0: అంటే మీరు యువత స్వయం ఉపాధి సాధించడానికి ఉపయోగపడతారు.
1: షూర్ మేడం.
0: సో చాలా సంతోషం అండి ఇవాళ మీ విలువైన సమయంలో ఇచ్చి మాకు కాస్త సమయం ఇచ్చినందుకు, ఆకాశవాణి శ్రోతలతో మీరు సాధించిన విషయాలన్నీ చెప్పినందుకు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ మ్యామ్.
0: యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాట్లాడినందుకు.
1: థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ యువర్ కన్సర్న్.
2: మీరు ఇంతవరకు మల్టీపర్పస్ బ్యాగ్ మేకర్ శ్రీమతి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
5: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
5: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8:00 ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎయిడ్స్ పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారులు, మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ది ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన, రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్ధతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవా గుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్లో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు, మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జిఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: సమయం 8:35 కావస్తుంది. ఇప్పుడు విందాం విహారీ. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవాసల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ విహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణంలో కొలువై ఉన్న శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసు.

0: சிதம்பரம் பூதநாதம் சிவம் சங்கரம் செம்பூமீசானமீடே.
1: శివుడు పంచభూతాత్మకుడు, సమస్త ప్రకృతిలోనూ సకల జీవరాశిలోనూ నిండి ఉంటాడు. ఆయన లేని ప్రదేశమే లేదు. ఈ భూమండలంపై సాక్షాత్తు పరమశివుడు తన ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం సాక్షాత్తు గణపతి పార్వతులచే పంచమహాశైవ క్షేత్రాలుగా కీర్తించబడ్డ ఐదు క్షేత్రాలలో

ఫలపురాణం ఈ విధంగా ఉంది. పూర్వం రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని పొందగోరి అకుంఠిత దీక్షతో తపస్సు చేస్తాడు. శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని పొంది లంకకు బయలుదేరుతాడు. ఆత్మలింగ ప్రతిష్టను భగ్నం చేయతలచి శ్రీ మహావిష్ణువు సూర్యాస్తమయాన్ని ముందుగా సృష్టిస్తాడు. రావణుడు సూర్యాస్తమయమైందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు. సరిగ్గా అదే సమయానికి విఘ్నేశ్వరుడు ఒక బ్రాహ్మణ బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. ఆ బాలుని చూచి రావణుడు సంధ్యవార్చుకోవడం పూర్తయ్యే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమంటాడు. ఈ ఆత్మలింగం చాలా బరువుగా ఉందని, బాలుడనైనందువల్ల ఈ ఆత్మలింగాన్ని ఎక్కువసేపు మోయలేకపోతానని చెప్పి, మోయలేని పక్షంలో తనను 3 సార్లు పిలుస్తానని, రాకపోతే ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తానని చెప్తాడు. రావణుడు సరే అని ఒప్పుకుని సంధ్యవార్పుకు వెళతాడు. రావణుడు అలా వెళ్లగానే గణపతి 3 సార్లు పిలిచి రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమిపైన పెట్టినందుకు కోపంతో గణపతి నెత్తి మీద మొత్తుతాడు. ఆ దెబ్బకి గణపతికి మాడుపై కుంట పడుతుంది. శ్రీ మహావిష్ణువు తన మాయని తొలగించిన వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణాసురుడు కోపోద్రిక్తుడై తన 2 చేతులతో ఆత్మలింగాన్ని పెకలించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు.

శివుని ఆత్మలింగాన్ని నేలపై స్థాపించిన ఆ ప్రదేశమే గోకర్ణంగా ప్రఖ్యాతిగాంచింది. శివుని ఆత్మలింగం ఉండడం చేత ఈ గోకర్ణ క్షేత్రాన్ని భక్తులు భూకైలాసంగా భావిస్తారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. త్రేతాయుగ కాలంలో వెలసిన ఈ క్షేత్రం పవిత్ర

సంహార అనంతరం శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి కోటి తీర్థంలో స్నానమాచరించి తీర్థలింగాన్ని ప్రతిష్ట చేసి శ్రీ మహాబలేశ్వర స్వామిని అర్చించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందాడని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. రావణ సంహార అనంతరం శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి కోటి తీర్థంలో స్నానమాచరించి తీర్థలింగాన్ని ప్రతిష్ట చేసి శ్రీ మహాబలేశ్వర స్వామిని అర్చించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందాడని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రం

స్పర్శ దర్శనాన్ని కలిగించే ఏకైక క్షేత్రం ఈ గోకర్ణ క్షేత్రం. భారతదేశంలో అతి తక్కువ ప్రాచీన శివాలయాల్లో మాత్రమే శివుని యొక్క స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది. వాటిలో ఒకటి ఈ గోకర్ణ క్షేత్రం. ఈ క్షేత్రంలో పరమశివుడు మహాబలేశ్వర స్వామిగా స్పర్శ దర్శనం ద్వారా భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్పర్శ దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషులైతే పంచా దోవతి, స్త్రీలైతే చుడిదార్ లేక చీర ధరించి వెళ్లిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కదంబ వంశానికి చెందిన రాజా మయూర శర్మచే నిర్మించబడింది. ద్రవిడ శిల్పకళా నైపుణ్యానికి అత్తం పట్టేలా ఉన్న ఈ ఆలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉండడం విశేషం. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మే వరకు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాలలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలోని శ్రీ స్వామివారి ఆత్మలింగాన్ని 30 సంవత్సరాలకొకసారి వెలుపలకు తీసి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ప్రక్కన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉంది. సుమారు 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారు నల్లని వర్ణంతో వెండి తొడుగు ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని చింతామణి గణపతి

క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కోటి తీర్థం మహాబలేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉంది. భక్తులు దీనిని గంగా తీర్థంగా భావిస్తారు. గరుత్మంతునిచే సృష్టించబడిన ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పిండ ప్రధాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడి పార్వతీదేవిని ఉమాదేవిగా భద్రకాళిగా పూజిస్తారు. ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఇంకా ఈ క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం, శ్రీకృష్ణుని ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాన్ని భక్తులు హరిహరపురమని, శంకరనారాయణ ఆలయమని పిలుస్తారు. ఈ క్షేత్రంలో దాదాపుగా 86 దేవాలయాలున్నాయి. ఈ క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో

అనుకునే భక్తులు ముందుగా హుబ్లీకి వెళ్ళాలి. హుబ్లీ విమానం, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. హుబ్లీ నుంచి గోకర్ణానికి నిర్ణీత వ్యవధుల్లో విరివిగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనాజీ

0: మీరింతవరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సత్యం చిత్రం నుంచి ఈ పాట వింటారు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యం

0: లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది.

ఆ రోజు సాయంత్రం 4 గంటలప్పుడు రొయ్యలపాలెం ఆడవాళ్లు తీరం వెంబడి బుట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. సముద్రం అలల మీదుగా దూరంగా చూసినా వారికి ఒక్క పడవ కూడా కనిపించటం లేదు. ఆలస్యమైందంటే దానికి 2 అర్థాలు. చేపలు బాగా పడక ఇంకా వేటాడుతూ ఉండొచ్చు, లేదా చేపలు ఎక్కువగా పడి పడవలు ఆ బరువుకు భారంగా నిదానంగా వస్తూ ఉండొచ్చు. దూరంగా తీరం మీద ఇసుక దిబ్బల వెనక నక్కలు కూర్చుని ఉన్నాయి నిశ్శబ్దంగా. ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న పక్షుల నీడలు పలుచిగా క్రింద ఇసుక మీద పడుతున్నాయి. మనుషులతో పాటు జంతువులు పక్షులు కూడా ఈ పడవల కోసమే ఎదురుచూస్తున్నాయి. నిజానికి ఆ రోజు అందరికీ చేపలు బాగా పడ్డాయి. పడవలు నిండి పైకి ఉబికి ఉన్నాయి చేపల గుట్టలు. అవి ఎగిరిపోకుండా జారిపోకుండా వాటి మీద వలలను నిండుగా కప్పి వాటి అంచుల్ని పడవలోపలి వైపుకు దోపారు. అందరి ముఖాల్లోనూ ఆనందం తొణికిసలాడుతూ ఉంది. ఆంజనేయులు పడవలో చుక్కల చేపలు, నారాయణ పడవలో తాటాకు చేపలు, పర్వతాలు పడవలో కరవాడు చేపలు, చెంచయ్య పడవలో రొయ్యలు, గోవిందయ్య పడవలో వంజరం చేపలు ఎక్కువగా పడి ఉన్నాయి. ఆ రోజు 2 పాళాల వారికి పండగే పండగ. చేపల్ని ఇండ్లలో కుప్పల తప్పలుగా పోసుకున్నారు. పడవల్లో నుంచి చేపల్ని ఇళ్లకు చేరుస్తూ పిల్ల పెద్దకు చీకటి పడేంత వరకు ఇదే పని. వేటాడలేని ముసలివాళ్లు చిన్న చిన్న గిన్నెలు తీసుకురాగా వాళ్లకు కూరకు వండుకోను ఉచితంగా వాటి నిండుగా చేపలు పెట్టారు. ఈ ముసలివాళ్లు అంతా 80 ఏళ్లు దాటిన వారే. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుపోగా వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్ళయి ప్రత్యేక గుడిసెల్లో జీవిస్తున్నారు. ముసలివాళ్లైన ఈ స్త్రీ పురుషులు యువకులైన బెస్తవాళ్లు పట్టిన చేపలు ఉప్పులో ఊరవేసి ఇసుకలో ఎండబెట్టినప్పుడు కాపలాగా ఉంటారు. ఈ ముసలివాళ్లు ఒకరికొకరు అయినవాళ్లే. వాళ్లకు ఆహారానికి కొదవలేదు. ఎవరు ఎవరినీ కాదనరు. వాళ్లకు ఆహారానికి చింతలేదు. తమ యవ్వనపు రోజుల్లో చేసిన సాహసోపేతమైన కార్యాలను తలుచుకుంటూ గుడిసెలో ఆనందంగా ఉంటారు ముసలిది ముసలివాడు. మత్స్యకారులను వెతుక్కుంటూ వచ్చినట్లు తమ వలల్లో పడ్డ ఈ చేపలు దొరికే ఉధృతి 4 రోజుల పాటు సాగింది. అందరికీ ఆనందం. ఎవడి కొంప చూసినా చేపలతో నిండిపోయి ఉంది. వాటిని ఇసుకతో తోమడం, ఉప్పులో ఊరవేయటం, తరువాత వాటిని ఇసుకలో ఎండపెట్టడం, బయట నుంచి కుక్కలు నక్కలు రాకుండా ఆకాశంలోని పక్షులు ఎత్తుకుపోకుండా ఇళ్లలోని పిల్లల్ని కాపలా పెట్టడం, ఇలా అందరికీ ఈ పనులతో తీరిక లేకుండా పోయింది.

0: తరువాత సీజను మారిపోయింది. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చేసింది పరిస్థితి. అలసిపోయిన అందరికీ కొంత విశ్రాంతిగా ఉంది. ఈ ఒడిదుడుకులు చేపలు పట్టేవారికి ఎప్పుడూ ఉండేవే. ఆ రోజు పల్లెలో చివరి గుడిసెలో పడుకొని నిద్రపోతున్న సీనయ్యను ఆ రాత్రి చుక్క పడవగానే లేపారు కొడుకులు. నిద్రలో ఉన్న సీనయ్య,
1: ఒరే ఇయాల నాకేందో పాలు మాలిగ్గా ఉండాదిరా, రాలేనా, మీరెళ్ళండి, నేను బాగా నిద్రపోవాలి ఇయాల
0: అన్నాడు సీనయ్య. ఎప్పుడు అనని తండ్రి ఇలా అనేసరికి కొంత సానుభూతితో,
1: పోన్లే ఇయాలంతా నిద్రపోనిద్దాం, ఈ మధ్యనే కదా అయ్యా ఇంట్లో పుట్టెడు చేపలు తెచ్చా పోశాడు
0: అనుకుని ముగ్గురు కొడుకులు తమ పడవ దగ్గరకు చేరుకున్నారు.
1: నా పిల్లోళ్ళ సొరచేపల్లంటోళ్ళ, దేనికి వెనక్కి దగ్గర
0: గర్వంగా అనుకున్నాడు సీనయ్య.
1: ఏమయ్యా నువ్వు ఏటకి ఎందుకు ఎగనాం పెట్టినావో నాకు తెలుసు, రంగమ్మ కాడ టెంకాయ కళ్ళు తాగి ఊరేగడానికే కదా
0: అంది మంగమ్మ.
1: కాదే నీ మీదొట్ట ఒళ్ళంతా సలపరంగా ఉంటే పాలు మాలి ఉండిపోయానే, దానింటికెళ్ళి తాగడానికే నాకేం కర్మ చెప్ప, మన టెంకాయ చెట్లకు కట్టిన కుండల నిండా కళ్ళు ఊరే ఉండాయి కదా
0: అన్నాడు సీనయ్య.
1: ఒట్లకేంగానే ఇంకా మనమా టెంకాయ చెట్ల కళ్ళు ఉంచామా ఏందే, ఎప్పుడో తాగేసుండవు, నేనా ఇప్పుడే చెప్తుండా, నేనా రూపాయి ఇయ్యను బయటోళ్ళ ఇళ్ళకెళ్ళ తాగడానికే
0: అంది మంగమ్మ.
1: నువ్వా డబ్బులు ఇస్తేనే తాగుతానే, నువ్వే చెబుతుంటావు కదా బెస్త వాళ్లకో టెంకాయ కళ్ళు ఒంటికి శానా మంచిదనే, ఏడి తగ్గిస్తుందనే, అందుకే మన కాడ లేకపోతే రంగమ్మకు రూపాయి ఇచ్చే ఒక ముంత కళ్ళు తాగుతానే, బాగా నిద్రపోతే మాపటేళ్లకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయే, రాత్రికే బాగా విశ్రాంతి తీసుకునే రేపు ఏకమనే చేపలేటకెళ్తానే
0: అన్నాడు సీనయ్య.
1: నువ్వా ఇయ్యాల తాగడానికే ఈలేదు, చేతికి రూపాయి కూడా ఇయ్యను, మాటంటే మాటే, నేను నీ మాటినే నీకు లొంగే, ఈరోజు రూపాయి ఇస్తే రేపు 2 రూపాయలు అడుగుతావు, పెళ్లికెదిగిన పెళ్ళుండాది, పెళ్లి చేయాల్సిన కొడుకులుండారు, డబ్బుల వృధాగా ఖర్చు పెట్టడం నాకిష్టంలే
0: అంటూ మంగమ్మ ఎండుసేపల బుట్ట నెత్తిన పెట్టుకుని ఆ వేకువన బయలుదేరి వెళ్ళిపోయింది.
1: ఏ ఆటాడినా నువ్వు డబ్బులిస్తేనే కదే
0: అని మౌనంగా ఉండిపోయాడు సీనయ్య. తాటాకుచూరుల్లో పెళ్ళాం దాచిన డబ్బులు వెతకాలనుకున్నాడు, కాని అంతలోనే భయపడిపోయాడు.
1: దానికే లెక్క తగ్గిందంటే నా గొంతు కొరికే రకతం తాగద్ది, ఎండబడే రంగమ్మింటికెళ్ళా దాని కాళ్ళు పట్టుకునైనా సరే ముంతకళ్ళు తాగాల
0: అనుకున్నాడు సీనయ్య. బెస్తవాళ్ళు తమ ఇంటి చుట్టూ ఉన్న టెంకాయ చెట్లలో తమ కోసం ఆకుల మొదట్లో మోములకు కత్తితో కోసి సున్నం పెట్టి కళ్ళు కుండలు కడతారు. అవి తమ కుటుంబ సభ్యుల కోసమే. చేపలు వేటాడి వచ్చి అలసి సొలసిన వాళ్ళు ఆ సాయంత్రం కళ్ళు తాగి తేరుకుంటారు. కొందరు ఓపికున్న యువకులు అశేషంగా తమ పల్లె చుట్టూ పెరిగిన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన టెంకాయ చెట్లకు కూడా కళ్ళు గీసి తాగినంత తాగి మిగతాది రంగమ్మకు అమ్ముకుంటారు. రంగమ్మ ముంత 1/2 రూపాయి లెక్కన వాళ్ల దగ్గర కొంటుంది, రూపాయి లెక్కన బయట వాళ్లకు అమ్ముకుంటుంది. సాధారణంగా బెస్తల కుటుంబాలలో సముద్రంలో వేటాడి చేపలు తేవటం మగవాళ్ల పని. ఆ చేపల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఆ ఎండు చేపల్ని అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్త పరిచి కుటుంబాన్ని నడపడం ఆడవాళ్ల పని. పెళ్ళాం మంగమ్మ కాళ్ళు పట్టుకునైనా ఒక ముంత కళ్ళుకు రూపాయి డబ్బు తీసుకుందామనుకున్న సీనయ్య పెళ్ళాం తిట్లకు పిచ్చి పట్టినట్లు దుప్పటి గిరాటేసి లేచి కూర్చున్నాడు.
1: ఓసే నీ నస భరించే కంటే ఆ సముద్రం మీదనే సావడం మేలు, నేను కూడా పిల్లలతో ఏటకెళ్తా
0: అంటూ లేచి కూర్చొని గొణుక్కుంటూ దుప్పటిని తలమీదకు లాగి చుట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు సీనయ్య. సీనయ్య వచ్చేసరికి పడవలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇక లాభం లేదని కొంత వెనక్కి నడిచి ఇసుక తడి తగలని చోట వెళ్ళకిలా పడుకొని నిద్రపోయాడు.

అలా నిద్రపోయిన సీనయ్యకు మెలకువ వచ్చేసరికి తెలతెలవారుతూ ఉంది. లేచి దుప్పటి కప్పుకొని తీరం వెంట నడవసాగాడు. పరధ్యానంగా అలా నడుస్తున్న సీనయ్యకు కాలికి ఏదో తగిలేసరికి ఆగిపోయాడు. క్రిందికి చూసిన అతనికి కళ్ళు మెరిశాయి. మూరెడు పొడుకున తెల్లగా ఉన్న స్టీలు సీసా ఒకటి అలల ఒరవడికి గట్టుకు కొట్టుకురావడం, మళ్లీ అలలు లోపలికి పోయినప్పుడు వాటితో పాటు నీటిలోకి పోవడం జరుగుతూ ఉంది. మళ్లీ అది అలల వెంట ఒడ్డుకు రాగానే టక్కున సీసాను పట్టుకున్నాడు సీనయ్య. అది మూరెడు పొడుకున్న సీలు వేసిన స్టీలు సీసా. దాన్ని పట్టుకొని రెండు వైపులా తిప్పి చూశాడు. ఎక్కడా మూతి లేదు. రెండు వైపులా సీలు వేయబడి ఉంది. తీయటానికి వీలు కాలేదు. చివరకు పళ్ళు కూడా ఉపయోగించాడు. పళ్ళ నొప్పులు పుట్టాయి కానీ సీలు ఊడిరాలేదు. సీనయ్య ఆనందం అంతా ఇంత కాదు. స్టీమర్లో వెళ్లే తెల్లదొరలు తమ చలి కాచుకోవడానికి రమ్ము వాడతారని విని ఉన్నాడు. ఇది అదే అయ్యుంటుందని అతని ఆనందం. ఈరోజు తన పంట పండింది అనుకున్నాడు సీనయ్య. తీరంలోకి ఏది కొట్టుకొచ్చినా ఎవరు చూసినా ఆ వస్తువును పెదకాపుకు చేర్చాలా, చేర్చలేని వస్తువైతే వెంటనే పెదకాపుకు తెలియచేయాలా. అయితే ఈ మందు సీసా సంగతి పెదకాపుకు చెప్పకూడదనుకున్నాడు సీనయ్య. తనలో తనే, నేనొక్కటే కడుపు నిండా తాగాల, మిగిలితే రేపు కూడా తాగుతా, అంతేగానే ఇంకో మడిసికే తెలియనిచ్చేదిలే అనుకున్నాడు సీనయ్య. తీరం వెంట తిరిగి వస్తున్న సీనయ్య కొద్ది దూరంలో పెదకాపు, అతని వెంట మరో ఇద్దరు మనుషులు రావడం కనిపించింది. ఇదే పెదకాపు కంటపడితే ఇంకేమైనా ఉందా, ఒక్క సుక్కు కూడా నాకు దక్కదు అనుకుంటూ సీసాను సంకలో దుప్పటి క్రింద దాచాడు. సీనయ్య నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతన్ని సమీపించిన పెదకాపు, ఏందిరా అట దిగులుగా ఉండావా, ఇయాల సేపలేటకి పోలేదే, ఏం జరుగుండదురా అని పరామర్శించాడు. ఎందుకో నిన్నటినుంచే ఎడం భుజం నొప్పిగా ఉండాది పెదకాపు అన్నాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు అనుకుంటూ, మా ఇంట్లో ఏపనూనుండాది, తీసుకెళ్ళా రాయి తగ్గుతాది అన్నాడు పెదకాపు. మా ఇంట్లో కూడా ఉండాది పెదకాపు, ఇంటికెళ్ళి రాస్తానులే అన్నాడు సీనయ్య ముందుకు నడుస్తూ. మహాసముద్రంలో పయనించే ప్రయాణికుల ఓడలు చాలా విలాసవంతమైనవి. అన్ని సౌకర్యాలు గల మేలైన ఓడలు. ఒక పెద్ద హోటలు లాగా ఉంటుంది. లోపల రెస్టారెంట్లు, లాన్లు, ఆడుకునే కోర్టులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్సు, సినిమా హాళ్ళు, బాల్ రూమ్ స్టేజ్లు, బీరు, బ్రాందీ, రమ్ము లాంటి ద్రవాల నిండిన సీసాలు కలిగిన బార్లు ఉంటాయి. డెక్కు మీద కూర్చొని త్రాగుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో మత్తు పానీయాలు నిండిన సీసాలను ప్రయాణికులు సముద్రంలో వేస్తుంటారు. లోపల నీటితో తెర్లుతున్న సముద్రం తనలో ఏదీ ఉంచుకోదు కాబట్టి వీటిని ఏదో ఒక తీరానికి నెట్టివేయడం కద్దు. ఇవన్నీ రామిరెడ్డి ఏవో సందర్భంలో చెప్పిన మాటలు సీనయ్యకు గుర్తొచ్చాయి. అంతేగాక సీనయ్యకు రామిరెడ్డి చెప్పిన సముద్రంలో మునిగిన టైటానిక్ గురించి కూడా గుర్తొచ్చింది. అది చాలా పెద్ద ఓడని, అందులో సకల సదుపాయాలు ఉన్నాయని, అది సముద్రంలో నీట మునిగి ఉన్న కొండ శిఖరానికి ఢీకొని రెండుగా విరిగిపోయిందని, అది మునిగి అందరూ చనిపోయారని కూడా చెప్పాడు. గాలి కొట్టిన రబ్బరు ట్యూబు పట్టుకొని ఒక్క ఆడమనిషి మాత్రమే బ్రతికి బయటపడిందని, జరిగిన విషయాన్ని అందరికీ చెప్పిందని, దాన్ని ఇంగ్లీషులో టైటానిక్ అనే పేరుతో సినిమా తీశారని, ఆ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయి విజయం సాధించిందని, ఈ షిప్పులో ప్రయాణికులు తమకు కేటాయించబడిన రూముల్లో ఉంటూ మంచి ఆహారం, బ్రాందీ, బీరులు తాగుతూ విలాసవంతంగా జీవించారని, చివరకు కళాకారులు కూడా తమ వాయిద్యాలు వాయిస్తూ విషాద గీతాలు పాడుతూనే సముద్రం పాలయ్యారని కూడా చెప్పాడు. మనుసులా ఎట్టన్నా పోనే, దాంట్లో ఉన్న ఇస్కే, బాందీ, రమ్ము సీసాలో ఇయ్యాల దొరికినట్టు నాకు గనక దొరికింటేనా ఎంతకాలం తాగేటోన్నో అనుకుంటూ తెగ బాధపడిపోయాడు సీనయ్య. ఇంటికొచ్చిన సీనయ్య నేరుగా ఎండు చేపలు నిల్వ చేసే తమ చుట్టు గుడిస దగ్గరకు వెళ్ళాడు. దీని సంగత మధ్యాహ్నం చూద్దాంలే, అప్పుడైతే బయట ఎవరూ తిరగరు అనుకుని గుడిసె తడిక తీసి లోపలికి వెళ్ళి సంకలో ఉన్న సీసాను జాగ్రత్తగా చేపల గుట్టలో

దాచాడు. తరువాత బయటకు వచ్చి ఎప్పట్లా గుడిసె తడికా మూశాడు. ఇంటికొచ్చి పళ్ళు తోముకొని కూతురు తాబేలు చిప్ప నిండా గంజికూడిపోయిగా కాల్చిన ఎండు చేపను నంచుకుంటూ కడుపు నిండా తిన్నాడు సీనయ్య. తరువాత నట్టింట్లో చాప పరుచుకుని నిద్రపోయాడు. నిద్రలో ఒకటే కలలు, తనకు దొరికిన రమ్ము సీసా రా రమ్మని పిలుస్తున్నట్లు, తను వెళ్ళి దాని మూత తీసి నోట్లో పోసుకున్నట్లు, దాని రుచికి తను స్వర్గంలోకి వెళ్ళినట్లు, తన చుట్టూ బెస్తవాళ్లంతా చేరి ఒరే ఒరే ఒక్క బొట్టు మా నోట్లో వేయరా, ఒక్కటంటే ఒక్క బొట్టురా అని బ్రతిమాలినట్లు, తను తిరస్కరించినట్టు ఒరే సీనయ్యా బయటికి రారా అని పిలుపు వినబడేసరికి మెలకువ వచ్చింది సీనయ్యకు. విసుక్కుంటూ బయటికి వచ్చాడు సీనయ్య. 80 ఏళ్ల సుబ్బరామయ్య తాత సీసా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఓరే పెదకా పోసేపు సమురు నీకిచ్చి రమ్మనే పంపుండాడురా అంటూ చేతిలోని సీసా ఇచ్చాడు. లోపలికి పిలిస్తే ఇంకా వదలడని సీసా తీసుకుపోయి ఖాళీ సీసాలో కొంత చమురు పోసుకొని తిరిగి సీసా తెచ్చిచ్చాడు. తాత ఎండలో వస్తుండావు కదా, ఇందా ఈ సేప తీసుకెళ్ళా కాల్చుకొని తినో అంటూ లోపల నుంచి తెచ్చిన ఎండు కరవాడు చేపను సీసాతో పాటు ఇచ్చాడు సీనయ్య. వస్తాంద్రా మనవడా అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు తాత. అమ్మా మీ అమ్మ ఎండు సేపలు ఏరా బుట్టకెత్తమంది, నేను ఆ పని మీద పోతుండా అంటూ సంగటి చేస్తున్న 10 ఏళ్ల కూతురికి చెప్పి ఎండు చేపల గుడిసెకేసి బయలుదేరాడు సీనయ్య. గుడిసె దగ్గరకు వచ్చి తాడు విప్పి తడిక తీశాడు. లోపల తడిక కూడా వేసుకున్నాడు. అది ఊరికి చివరి గుడిసె కనుక ఆ వైపు జనం తిరగటం లేదు. చేపల గుట్టలోకి చేయి పోనించి బాటలు బయటకు తీశాడు సీనయ్య. మూలనున్న కత్తి తీసుకుని దాని మూతను కోయసాగాడు. ఎంత కోసినా గీత పడుతుందే తప్ప మూత ఊడిరావటం లేదు. ఇక లాభం లేదని ఇంటికొచ్చి ఇంటి ముందు పచ్చడి నూరుకునే బండను భుజం మీద పెట్టుకుని గుడిసెలోకి తెచ్చాడు. దాని కింద పెట్టి దానికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సీసాను ఒకవైపు రాయి మీద పెట్టి రెండు చేతులతో రుద్దసాగాడు. ఆ రాపిడికి బండమీద నిప్పులు రేగుతున్నాయి తప్ప మూత ఊడిరాలేదు. దినమ్మ ఇదెక్కడ తప్పించుకుంటాదే, మూతోడగానే సప్పున సీసాను తిరగతిప్పాలా, రమ్ము సుక్క కూడా కింద పడకూడదు అనుకున్నాడు సీనయ్య. ఎంత రుద్దినా ప్రయోజనం కనిపించడం లేదు. రాత్రుల్లో భార్య ప్రేమ ఎక్కువైనప్పుడు తనను కవ్వించి అనే మాట గుర్తుకు వచ్చింది. వెంటనే బాటిల్ను ఇంకా గట్టిగా రుద్దుతూ ఎగతాళిగా తొందరపడకు సుందరవదన అంటూ విక్రించసాగాడు. అప్పుడు జరిగిందా సంఘటన, బ్రహ్మాండమైన శబ్దంతో ఢామ్ అంటూ పేలింది. అతని చేతిలోని సీసా మంటలు రేపుతూ అతని చేతులు రక్తసిక్తం చేసింది. చెవిని రాసుకుంటూ గుడిసె పైకప్పును చీల్చుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అది సృష్టించిన భయంకర శబ్దానికి రొయ్యలపాలం ఉలిక్కిపడింది. దాంతోపాటు సీనయ్య గుడిసె పైనుంచి మంటలు రేగడంతో జనమంతా అటువైపు పరిగెత్తారు. రక్తసిక్తమైన దేహంతో భయంకరంగా అరుస్తున్న సీనయ్యను అంతా కలిసి గుడిసె బయటకు లాగారు. కేకలు పెట్టి అరుస్తున్న సీనయ్యను కొందరు గుడ్డటోలీలో వేసుకుని సీతమ్మ తోటవైపు పరుగులు పెడితే మరికొందరు గుడిసె మంటల్ని ఆర్పేందుకు ఇసుక చల్లే పనిలో పడ్డారు. రామిరెడ్డి సీనయ్యకు ప్రథమ చికిత్స చేసి తెగిపోయిన చెవిని గాయాలైన చేతుల్ని డెటాల్ ముంచిన దూదితో శుభ్రంగా తుడిచి తరువాత టించర్ వేసి కట్లు కట్టాడు. 2 రకాలైన యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చాడు. సీనయ్య మత్తులో మునిగిపోయాడు. ఇదే చుట్టా బీడీతో జరిగిన మామూలు అగ్ని ప్రమాదం కాదు, ఇదేదో పెద్ద పేలుడు, ఎలా జరిగుండదే ప్రశ్నించాడు రామిరెడ్డి. ఎవ్వరూ కారణం చెప్పలేకపోయారు. సీనయ్యకో సాయంత్రానికే స్పృహ వస్తుంది, నేనడిగా తెలుసుకుంటాలే. ఇక మీరందరూ మీ ఇళ్ళకెళ్ళండి, మీ ఊరు చుట్టుపక్కల ఎతకండి, ఏదైనా బాంబుకు సంబంధించిన వస్తువు దొరికితే నాకు తెచ్చే చూపించండి అన్నాడు రామిరెడ్డి. సీనయ్య కూతుళ్లను మరో పాలెం మనిషిని అక్కడ తోడు వదిలి వెళ్ళిపోయారు అందరూ. ఎండు చేపలమ్మి మంచి ఆదాయంతో తిరిగి వస్తున్న మంగమ్మ విషయం తెలిసి ఏడుస్తూ మొగుడు దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. మొగుడు చుట్టూ చేరి ఏడుస్తున్న కూతుర్లను చూసేసరికి ఆమెకు గుండె తరుక్కుపోయింది.

0: సాయంత్రం 4 గంటలకు కళ్ళు తెరిచాడు సీనయ్య. రామిరెడ్డి అడిగిన మీదట ఆయనకు అబద్ధం చెప్పలేకపోయాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సీనయ్య. ఇంతలో గ్రామంలో నుంచి పెదకాపు వెంట మరో ఇద్దరు వచ్చి తమకు దొరికిన సీసాను చూపించారు. గొట్టంలా ఉన్న దాని లోపల ఖాళీగా ఉంది. పొగ చారికలు కట్టి ఉంది. దానిపైన ఇంగ్లీష్లో వ్రాసి ఉన్నది చదివాడు రామిరెడ్డి. దీన్నే గనక తాగుంటేనా సీనయ్య మనక దక్కేవాడే కాదు, మాడే మసైపోయిండేవాడు. లేచినలా శానా బాగుండది అన్నాడు రామిరెడ్డి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క తీవ్రమైన మండే స్వభావాన్ని గురించి చెబుతూ. తరువాత సీనయ్యను అందరూ రొయ్యలపాళెం తీసుకెళ్లారు. ప్రక్కరోజు దురాయి వేసి కాపులందర్నీ సమావేశపరిచిన పెదకాపు, సీనయ్య తనకు దొరికిన వస్తువును పెదకాపుకు అందచేయలేదు కనుక 50 రూపాయలు తప్పు కట్టాలని ఆదేశించాడు.
1: అదేందయ్యా, 500 రూపాయల ఎండు సేపలు కాలిపోతే ఇంకా 50 రూపాయలు తప్పు కట్టాలనా? ఇదెక్కడ్నాయమా అంటూ గోల చేసింది మంగమ్మ. వాడి చేతులు కాలనాయి పెదకాపో, చెవు కూడా పోగొట్టుకుంటాడా? వదిలే పెదకాపో
0: అన్నారు పెద్దలంతా. అలా బయటపడ్డాడు సీనయ్య. పెళ్ళాం ఎప్పుడైనా సరసంలో తాను రాముడిపాళెంలో విన్న కొందరు చదువుకునే అమ్మాయిలు మాట్లాడే మాట, తొందరపడకు సుందరవదన అని కొంతగా అంటే చెడ్డ కోపమొస్తుంది సీనయ్యకు. రా రమ్మని పిలిచి కవ్వించిన రమ్ము సీసా బాంబు గుర్తుకొచ్చి

0: హైలసు హైలసు హైలసు హైలస హైలసు హైలసు హైలసు హైలస.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
2: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతకు ఉన్న పాట వినే ముందుగా శ్రోతను పలకరించి. హలో నమస్తే అండి.
1: హలో నమస్తే అమ్మా. హలో శుభోదయం.
0: హలో నమస్కారం అండి.
1: నమస్తే శుభోదయం. పరమేశ్వరుడు
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: ఈ రోజు ప్రపంచ శాకాహార దినోత్సవం తల్లి.
0: అవును సార్.
1: ఈ సందర్భంగా శాకాహార దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఒక పాట అడుగుతాను అనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: మిథునం ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వప్న బృందం పాడిన పాట, గీత రచన కనికళ్ళ పడండి, సంగీతం స్వర వేణప్పండి.

0: అందరిది గోంగూర పచ్చడి మన దేవులే ఆ పాట అందుబాటులో ఉందమ్మా.
1: ఉందండి, మీరు కోరుకునే పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు.

మీరు ఇంతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతకున్న సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 9:30గా వస్తుంది. హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలంటే మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901084415 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించండి. కార్యక్రమంలో కొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ మనకు తుమ్మలచర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు. వీరు స్వర్ణకమలం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఇప్పుడు విందాం ఈ పాట.

0: ఈరోజు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా మా కోసం చిలక జోషం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు కట్ల వారి కుటుంబ సభ్యులు. అలాగే మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ కూడా అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా పాటను ప్రసారం చేయండి చిలక జోషం చిత్రం నుంచి అంటూ కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, వీరి కోసం ఇప్పుడు విందాం చిలక జోషం చిత్రం నుంచి ఈ పాట. అలాగే వీరితో పాటుగా మరికొంతమంది శ్రోతలు గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు, గొల్లపూడి సూర్య భార్గవి గారు కూడా ఈ పాటను కోరుతున్నారు. ఇప్పుడు విందాం పాట. అంతకంటే ముందుగా
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: நீ குழு குழு
1: நீ தழுக்குழு
0: அப்பா நீ குழு குழு
2: தழுக்குழு
0: கிளி கிளி
2: கிளி கிளி
0: சாலே
3: శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ మనకు షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా ప్రతిభావంతుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మా కోసం ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు హితేంద్ర దాస్ అస్సాం నుంచి. అలాగే మరొక వాట్సాప్, కల్పన చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. అలాగే మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి. లేకపోతే మరొక చిత్రం, దేవీపుత్రుడు చిత్రం నుంచి నా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మరొక వాట్సాప్, ఖైదీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు లక్ష్మమ్మ కిషోర్ గానకులూరు విలేజ్ నుంచి. అలాగే నమస్తే ఆకాశవాణి, నమస్తే అండి. ఈరోజు మా కోసం నరసింహారెడ్డి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. మా కోసం యముడికి మొగుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సంజయ్, స్వాతి, భరత్ మరియు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా. వీరు బెంగళూరు నుంచి వాట్సాప్ సందేశం పంపించారు. వీరందరి కోసం ఇప్పుడు పాట విందాం. ప్రతిభావంతుడు చిత్రం నుంచి

కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు. మా కోసం డమరుకం చిత్రం నుంచి పాఠం ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవేద ఐషా గారు. అలాగే ధనలక్ష్మీపురం నుంచి వంశీ మరియు వారి స్నేహితులు జాకీర్, ఇస్మాయిల్, కోటి, పోలయ్య, సాయిబాబా సాంగ్ ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, అడవి దొంగ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి సద్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజు, సుధీర్ గారు. మాస్టారు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు. జీన్స్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్తే, హలో అభిరుచిలో మా కోసం బంగారు భూమి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, రవణమ్మ, బ్రహ్మానందరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ. మహానగరంలో మాయగాడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఎద్దుమేలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ గారు. అలాగే మిథునం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోనాల

0: రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తిరాజ్, కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. స్వయం కృషి చిత్రం నుంచి పాట, అలాగే ఛాంపియన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు, అలాగే ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులందరూ కూడా కోరుతున్నారు. వీరు మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట, అలాగే వజ్రం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా గారు. నెల్లూరు ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ స్వాతి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. పందిరి రామకృష్ణ, సంగీత, నారాయణ రెడ్డిపేట, ఈశ్వర్య తోట నుంచి. అలాగే ఆకాశవాణి సింహపురి వారికి నమస్కారం అంటున్నారు. మీ కార్యక్రమాలన్నీ వింటున్నాము అంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే వీటితో పాటుగా ఈ వాట్సాప్ మనకు నావనంది గ్రామం నుంచి పంపించారండి శ్రీరామ హనుమాన్లు గారు, వారి కుటుంబ సభ్యులందరూ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఢమరుకం చిత్రం నుంచి ఈ పాట. ముందుగా విందాం.
1: శుక్రవారం జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: RBI అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

0: మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన వ్యవసాయం రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, సహజ వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, స్టార్టప్ ప్రోత్సాహం వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పిఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
2: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులు

0: ఈ సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా, సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పిఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటిని కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మ.
1: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
0: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అనే దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి కణజాల విలువలు ఏ మాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే, కనీస మద్దతు ధర అనేది మన ప్రభుత్వాలు ఎటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటుకి వెళ్లి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులు కావచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మన డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే, సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూ ని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: మేడం, వ్యవసాయ ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు, మినువులు కావచ్చు, ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
1: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశు సంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
0: అన్నా, భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశు వర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం. ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మన పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు, ఎవరైతే మనకి పశువులు పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమంలో కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోజాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట. దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHT అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు, దాన్ని కాపాడుకోవటం అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్స్ కేవలం మనకి పశు వర్ధక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైఫ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చండి.
1: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ను పశు సంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెల పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
0: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే అది వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి. కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు. రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశు వర్ధక శాఖ కానీ మత్స్యకారులకు కూడా అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు మేకలు గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకుని సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా, అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది.

0: అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మన ఇంతవరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒక రసాయనంతో ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు, లేదా దాంతో ఇంకొక బలం మందు, దాంతో ఒక కలుపు మందు, ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో, లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు, దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం, మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే, మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి, అంటే న్యాచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగులను కానీ తెగుళ్ళను కానీ పోషకాల నివారణను కానీ చేసుకుంటూ మనం పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరు రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్ళను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కలను కనుక, అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరి అవ్వచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే, ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల, అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఏంటి అంటే, ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు, బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో, ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణా కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తుంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో, అంటే మన క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం, కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో, ఇంట్రెస్టెడ్, వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్స్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయటంతో పాటు పరిశీలనలు వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్, సీడ్ టు హార్వెస్ట్ అనమాట. అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి

0: ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమోన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన వన్ ఎకర్ వన్ సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి, దీని వివరాలు మేడం?
0: ఇప్పుడు మనకి ఒక ఎకరం భూమిలో ఒక సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో, ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ, అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి సంవత్సరము రెండో సంవత్సరము మన రసాయనాలతో అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, కాబట్టి దానికి విలువ ఎక్కువ. మొదటి రెండు సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం, నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట ఒక 34-35 పండుతుంది. కానీ రెండో సంవత్సరం మూడో సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని వన్ ఎకర్ వన్ సీజన్ అయినా కూడా అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము ఏదైనా కూడా ఒక ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అన్నమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రీయ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా, అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా, ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకి చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమాన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చు అంటారు?
0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూతో బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యేలోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏమైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి వాటిల నుంచి వేరే రకమైనటువంటివి లైఫ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైఫ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోళ్ళ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి నేచురల్ గానే ఒక రకమైనటువంటి

0: మెన్యూర్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దాంతో పంటని పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్ కు ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరి సమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడాని కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాలు లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొని పడవండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో ఆంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక ఆంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చింది డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా ఏ పురుగు వస్తుంది ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది మా ఆచార్య ఎన్జీరంగ యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది. మా యూనివర్సిటీ తరఫు నుంచి వాళ్ళని సంప్రదించినా కూడా, లేదా ఏ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా, లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: అంజలి అంజలి అంజలి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ హరివిల్లులో అయితే మనమున్నాం. మరి నేను వినిపించిన పాట అంజలి సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ భాగస్వామ్య చట్టం మనకి అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కరెక్ట్ గా చూసేద్దాం ఎవరు పంపించారో. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి వేణు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంత జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లలిత మురళి భాను అందరూ కూడా తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పుల్పాటి శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు ఫ్యామిలీ పంపించారు. ఒక్క ఇయర్ ముందుకు అలా వెళ్లారనమాట, ఏం పర్లేదు, డేట్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇంకా పోదిరాజు గారు పంపించారు నసుగుంట నుంచి అట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ రావు గారు పంపించారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వినయ్ గారు కడప నుంచి. వినయ్ ఏంటి వినయ్, నా పేరు మర్చిపోయావు, సరేలే వినయ్, అక్క అంటూ మెసేజ్ చేస్తావు కదా అప్పుడు అప్పుడు అప్పుడు మనం చేద్దాం. నా పేరు మర్చిపోయావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు, నా పేరేంటో నువ్వే కనుక్కొని చెప్పు. నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు కిషోర్ గారు, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే గనక, 1932 సంవత్సరంలో భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చిందన్నమాట. మరి మనందరం కూడా చిన్నప్పటి నుంచి రేడియో వింటూనే ఉంటాం, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాం, అండ్ ఆ తర్వాత మనకి సీడీ ప్లేయర్లు అనేవి వచ్చాయి, గుర్తుందా? మరి తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో, తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. అండ్ ఇందాక 1932 భారతీయ భాగస్వామ్య చట్టం వచ్చిందని చెప్పాను కదా, అది ఏ రోజో తెలుసా? ఈ రోజే, అది విషయం. తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి, అప్పుడు మంచి సాంగ్ ఖుషీ నుంచి

వైభవంగా సాంగ్ అయితే వినేశారు కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను, వచ్చేసాయి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ చేసేసారు ఆల్మోస్ట్. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. శ్యామ్ గారు కల్లూరు నుంచి పంపించారు, నేను అప్పల్ రాజు గారి ఇంటికి వెళ్తున్నాను జీ అంట. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారనమాట, వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్, పడని నుంచి. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వేణు గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి నాగేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎక్కడ అనేది కూడా పంపించేశారు, కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కడప నుంచి వినయ్ గారు పంపించారు. మీరు నాకు అన్ని ఆప్షన్స్ ఇస్తే ఎట్లా? వినయ్ పంపించాడు. వినయ్ ఇన్ని ఆప్షన్స్ లో కాదు, నువ్వే కనుక్కుని నాకే ఆన్సర్ చేయి, నేను ఎవరు అనేది. ఆన్సర్ అయితే ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయావు, వెనక్కి రావాలి, అది విషయం. నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ, మీరైతే ఏకంగా 7 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుంచి పంపించారు సాయి శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అలానే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ సతీభార్గి గారు తాడిపత్రి నుంచి. అండ్ లాస్ట్ లో చెప్తా ఈ విషయాన్ని, అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇవ్వాలా అనేది లాస్ట్ లో చెప్తాను. అండ్ లలిత గారు

మురళి గారు అండ్ ఫ్యామిలీ కామకూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పంపించారు పెడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుస్తుంది అంటున్నారు. 1వ తేదీకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయంట కదా, నాకు కూడా అదే అనిపించింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా, అండ్ ఈ రోజే విడుదల చేశారు అంటూ పంపించారు. ఎవరు, బెంగళూరు నుంచి మోహిత్ రావు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు అధోని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, మీకు కూడా గుడ్ మార్నింగ్, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఓకే పర్వాలేదులేండి. నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, ఈ రోజు క్వశ్చన్స్ అన్ని ఈ రోజు స్పెషల్ అనమాట అంటున్నారు. అంతే కదా, అంతే మరి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ గారు కాదు, జోస్న గారు, అరుణ గారు అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వలీ ఫాతిమా గారు, మస్తాన్ గారు పంపించారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సేమ్ డేనా, ఏం సేమ్ డే, పైనదైతే కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్ర గారు గుంటూరు నుంచి అండ్ చందన కదా మీరు అంటూ పంపించాడు వినయ్, అది కరెక్ట్ కనుక్కున్నాం మొత్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ ని లాంచ్ చేసింది ఏ రోజో తెలుసా, ఈ రోజు. అది కూడా ఎప్పుడు అని అంటే 1982. సో అదనమాట ఆన్సర్, 1982 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మందికి అర్థమైపోయింది ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు స్పెషలే అని. మరి ఈ రోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, అది ఈ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను. మనకి బాల్య వివాహ చట్టం అనేది ఒక చట్టం ఉంది, తెలిసిందే కదా. మరి అందులో వివాహానికి సంబంధించి కనీస వయసు మగవాళ్ళకైతే 21, ఆడవాళ్ళకైతే 18 అని చెప్పి పెంచబడింది ఏ సంవత్సరంలో? మన బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరం, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా పెంచబడింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814 కి. దీంతో పాటు ఇవాల్టి హరవిల్లులో పాటల్లో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అది ఎవరన్నా కనబడతారేమో ఈలోపు కన్వర్ట్ చేసేయండి ఈ ఆన్సర్ తో పాటు, షేర్ చేసేయండి.

మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, దుమ్ము దులు తెస్తాడో.

ఎస్, మన హర్ వెల్యూలో బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరంగా ఆడవారికి 18 సంవత్సరంగా మార్చబడింది ఏ సంవత్సరంలో? అంటే ఆ ఇయర్స్ 21 ఇయర్స్ అయితే మేల్, 18 ఇయర్స్ అయితే ఫీమేల్, అలా పెంచింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం. వినయ్ కడప నుంచి పంపించేశాడు కరెక్ట్ ఆన్సర్ ని. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, ఇమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. సో ఈ ఇయర్ అయితే కాదు. అండ్ 2006 ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కల్లూరు నుంచి శ్యామ్ గారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే 55 కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు. టైం తక్కువ ఉందండి. అండ్ అలాగే నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆన్సర్ ఇది కాదు జానకి గారు. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కవిత గారు ఫ్యామిలీ పంపించారు, ఇయర్ అయితే అది కాదు. ఓకే, ఇది కూడా కాదు. రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్రియేషన్ అదరింది చంద్రమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి పంపించారు. 1929 కాదు, ఇంకొంచెం ముందుకు వచ్చేయాలి మనం యాక్చువల్ గా. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు నసుగుంట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భానుచందర్ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన మేడం అంటూ శ్రావశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వినయ్, వాళ్ళందరూ మగ ఆర్టిస్ట్ కదా. సో నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 2006 కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ వెంకటాచారి గారు పంపించారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఆన్సర్ అయితే లేదు. మరింతకి ఆన్సర్ ఏంటి అని అంటే, మన బాల్య వివాహ చట్టంలో మగవాళ్ళకి 21 సంవత్సరంగా, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా ఉండాలి కనీస వయసు అనేది. మార్చింది ఏ సంవత్సరంలో అని అంటే 1978లో అనమాట. అది కూడా ఈ సవరణ ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజే జరిగింది. చూసారా ఈ రోజుకున్న స్పెషాలిటీస్ ఏంటో? తొలి సీడీ ప్లేయర్ లాంచ్ అయింది, ఇలాగా ఏజ్ అనేది పెంచారు బాల్య వివాహ చట్టంలో, భాగస్వామి చట్టం అమల్లోకి వచ్చింది, పాండిచేరి పుదుచేరిగా మారింది. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. మరి అది మన ప్రోగ్రామ్ అయితే హర్వీళ్ళు. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సాలూరును చట్టరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా పరిశుద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యకర భారత్లో యువత పాత్ర ఎంతో కీలకమని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు తెలిపారు. ఈ రోజు ఉదయం విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ మేరా యువభారత్ పోలీస్ ఏగిల్ టీం ఆధ్వర్యంలో జరిగిన నషామక్త్ భారత్ అభియాన్ అవగాహన హెల్త్ వాక్ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీ రాజమహేంద్రవరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జనసందోహం మధ్య జీనుగల వారి వీధి నుంచి గుడివద్దకు తీసుకొచ్చారు. ప్రతి ఏటా వినాయక చవితి తర్వాత 3వ బుధ గురు శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహించడం

సంగతి. క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు మూసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: PFM 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యు ఆర్జే సమత. ఎస్, మరి సమయం చూసుకుంటే 11:15 అయితే కావస్తుందనమాట. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక చిన్న విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని బంధాలకు అసలు సబ్స్టిట్యూట్ అనేది ఉండదు కదా. అంటే తల్లిదండ్రులకు, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలకు, అలాగే అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు. సో ఇవన్నీ కూడా మన జీవితానికి బలాన్ని ఇచ్చేటువంటి బంధాలు. మన చుట్టూ ఉన్న మన జీవితానికి ఇలా బలం ఇచ్చేటువంటి ఈ బంధాల్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అయితే ప్రపంచం ఎంత మారిపోయినా కూడా కుటుంబం అనేటువంటి భావన మాత్రం మనకు ఎప్పటికీ ప్రత్యేకమే. అండ్ మరి ఇప్పుడైతే పితృపక్షాలు రన్ అవుతున్నాయి కదా. సో మరి ఈ సందర్భంగా వాటికి రిలేటెడ్ గా సినిమాల కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. కానీ ఇలా పితృపక్షాల్లో మనం పూర్వీకుల్ని స్మరించుకుంటాం కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. అలాగే మన ముందు తరాల్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం అనేది సాంప్రదాయకంగా ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా ఒక కుటుంబంలో పెద్దల విలువ ఏంటి, వాళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అనేటువంటి చక్కటి విషయాన్ని కూడా కొన్ని తెలుగు సినిమాలు మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంటాయి అనమాట. మరి అలాంటి సినిమాలు అయితే మనం ఈ రోజు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం వాటి గురించి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నా అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మరి ఇలాంటి అంటే పెద్ద ఇంపార్టెన్స్ ని మన ఫ్యామిలీ లైఫ్ లో పెద్దలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని చెప్పేటువంటి సినిమాల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా శతమానం భవతి అనమాట. సో మరి ఆ సినిమాలో సాంగ్ అయితే వినే ముందు ఈ కథ విషయానికి వచ్చేద్దాం. మరి ఈ కథలో మనకి రాఘవరాజు జానకమ్మ అనేటువంటి దంపతుల్ని మనకు చూపిస్తారు కదా. వాళ్ల పిల్లలు మనవాళ్లతో కూడినటువంటి చక్కటి కుటుంబ బంధాలు ఎంతో విలువైనదిగా చూపిస్తుంటారు. అయితే విదేశాల్లో స్థిరపడినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి దూరం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుంది. మన తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి అసలైన పెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? కొంత సమయం వాళ్లతో గడపడం, అలాగే వాళ్లతో చక్కగా ఆప్యాయంగా మాట్లాడడం. సో ఇవి చాలు అని మనకైతే చూపిస్తుంది ఈ సినిమా. మరి శతమానం భవతి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయండి. మరి మరిన్ని సినిమాల గురించి మాట్లాడుకునే ముందు

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కుటుంబ బంధాలను గురించి అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా కూడా ఒక చక్కటి మెసేజ్ అయితే మనకిస్తుంది అనమాట. వివాహం చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాట్లో పెద్దల పాత్ర, అలాగే పాత కొత్త ఆలోచనల మధ్య తేడా, ఇలాంటి అంశాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబ బంధాల కలయిక అని కూడా ఒక చక్కటి సందేశాన్ని మనకైతే ఈ సినిమా ఇస్తుంది. అండ్ అంతేకాదు, రెండు కుటుంబాల మధ్య ఉండేటువంటి బంధాన్ని ఈ పెళ్లి అనేది

ఇంకా చక్కగా బలపరుస్తుంది అని చెప్తుంది. అలాగే మన సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి? పెళ్ళో ఎన్నో చేస్తారు కదా, జీలకర్ర బెల్లం పెడతారు అండ్ తలంబ్రాలు పోయిస్తారు, వరుడి కాళ్ళను కన్యాదాత మరి కడుగుతారు. మరి ఇలాగా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి కదా, మరి వాటి వెనక ఉన్నటువంటి కుటుంబ అనుభవాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఎవరు చెప్పండి? మన పెద్దలే కదా. మరి అలా ఆ పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి సినిమాలో ఈ సినిమా కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

మీరు ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. మనమైతే తెలుసుకుందాం మరి పెద్దల విలువను చెప్పేటువంటి, అలాగే కుటుంబ బంధాల యొక్క విలువను చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఎంత మంచి వాడవరా, సో ఈ చిత్రంలో కూడా కుటుంబం మనకి ఎలా ఉండాలి, అలాగే మానవ సంబంధాలు, ఆప్యాయతలు, సో వీటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మనకి అసలు ఒక కుటుంబం ఎంత ఇంపార్టెంట్, అలాగే మానవ సంబంధాలు ఎలా అంతరించిపోతున్నాయి, అలాగే ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనకి ఈ సినిమా తెలియజేస్తుంది. అయితే బంధం అంటే కేవలం మనకి రక్త సంబంధాలే అనుకుంటాం కదా, కానీ మనం చూపించేటువంటి ప్రేమ శ్రద్ధ వల్ల కూడా ఇలాంటి బంధాలు ఎన్నో, రక్త సంబంధం లేకపోయినా కూడా మనమైతే ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మోటివ్ ని మనకు అందిస్తుంది ఎంత మంచి వాడవరా సినిమా. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఈ సినిమాలో కూడా అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు, అలాగే కుటుంబం, అలాగే ఇంటి ఆప్యాయత, ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను మనకైతే ఈ సినిమాలు చూపిస్తారు. అండ్ ఇక్కడ కుటుంబం అంటే పెద్ద ఇల్లు మాత్రమే కాదండి, అందులో ఉండేటువంటి మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ చివరికి బంధం నిలబడటమే ముఖ్యమైనటువంటి భావన ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అండ్ కుటుంబంలో మనస్పర్ధలు రావడం అనేది చాలా సహజం, కానీ మనుషులు విడిపోకుండా చూసుకోవడమే అసలైన కుటుంబం యొక్క విలువ అనేటువంటి చక్కని మోటివ్ ని మనకి ఈ సినిమా అందిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమాధానం. మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కపుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ విలువల గురించి, అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా కుటుంబ సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఇవాళ రేపు చాలా మంది యువతరం ఏమనుకుంటున్నారు, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది, పేరెంట్స్ పర్మిషన్ కూడా అవసరం లేదు అనేటువంటి థాట్ లో ఉంటున్నారు. కానీ కుటుంబ బంధాల్లో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక రిలేషన్ లోకి వెళుతున్నాము అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకి ఉండాలి, వాళ్ళకు కూడా ఇష్టపడే ఆ చక్కగా ఈ పెళ్లి కానివ్వండి, ఇవన్నీ జరిపించాలి అనేటువంటి ఒక మంచి మోటివ్ ని మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి సినిమా నేను శైలజ. అండ్ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటువంటి భావోద్వేగమైన అనుబంధం గురించి ఈ సినిమా ప్రస్తావిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ ప్రపంచం మారిపోతుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లలు ఎప్పటికీ అలా పిల్లలుగానే కనిపిస్తుంటారు. సో అందువల్ల ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ అనేది మనకి అర్థం కాకపోయినా దాని వెనక ఉన్న మోటివ్ మాత్రం ఖచ్చితంగా మన మీద ఉన్నటువంటి ప్రేమే అని చూపిస్తుంది ఈ సినిమా. సో ఆస్తి, సాంప్రదాయాలు, కుటుంబ కథలు, వాళ్ళు నేర్పినటువంటి విలువలు, అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను గౌరవించడం చాలా చాలా ముఖ్యం. మనం కుటుంబం యొక్క పుస్తక చరిత్రలో, అంటే చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ పెద్దల జ్ఞాపకాల్లో మన కుటుంబంలో ఏం జరుగుతుంది, తరతరాలుగా ఎలా ఉండేవారు, ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే చాలు మన తరతరాల గురించి, ఇంకా తరతరాల గురించి చక్కగా చెప్పేస్తారనమాట. సో అలాంటి వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మనం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకైతే ఈ సినిమాల ద్వారా గుర్తు చేస్తాయనమాట. సో ఇది వాళ్ళకి మన సినిమా కబుర్ల ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వినయ్ విధేయ రామా నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లో ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్లపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదిగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. అరకు కాఫీలో తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను తనలో ఇముడుచుకుందని అన్నారు. ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. పేదల ఆరోగ్య ఆర్థిక భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసే టెప్పాలనాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం నక్కలపేటలో లబ్ధిదారులకు పింఛన్లు ఆయన అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. విజయనగరం ప్రజల విలవేల్పు, శ్రీ పైడిమాంబ అమ్మవారి శ్రీవానోత్సవ తొలి ఘట్టానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది. విజయనగరంలోని 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో ఉదయం సాంప్రదాయం ప్రకారం పందిరి రాటా ప్రక్రియను నిర్వహించారు. శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్రతువులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు భారీగా నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23% పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. క్రికెట్. ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిన్న 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

12:08 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనకి మ్యాప్ లో చూసినప్పుడు చిన్న బిందువుల్లా చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రత్యేకత గురించి మాత్రం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందన్నమాట. అవన్నీ అంత పెద్దగా ఉంటాయి. సో ఈ రోజు మనం అలా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి ప్రదేశాల గురించి, వాటి వెనక ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కథల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈ రోజు మన మీకు తెలుసా కార్యక్రమంలో.

ఇలా వరల్డ్ వండర్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్ కదండి. నేపాల్ చైనా సరిహద్దులో హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అన్నమాట. సో ఈ పర్వతం వెనక ఉన్నటువంటి కథ, అంటే నేపాల్లో ఇలా చెప్పుకుంటుంటారనమాట. సో దీన్ని నేపాల్లో సాగర్ మాత అంటే ఆకాశపు తల్లి అని, టిబెట్ లో ప్రపంచపు దైవిక తల్లి చోమోల్ ముంగా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. సో బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ జ్ఞాపకార్థం దీనికి మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి పేరును పెట్టారు. అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నం చేసినప్పటికీ 1953 మే 29న న్యూజిలాండ్ కి చెందిన ఎడ్మండ్ హిల్లర్, అలాగే నేపాల్ కు చెందిన షెర్పా తెన్సింగ్ నార్గే మొదటిసారిగా దీనిని విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అలాగే మన భారతీయులైనటువంటి అవతార్ సింగ్ చీమా ఈయన 1965లో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొదటి భారతీయ పురుషుడుగా, అలాగే బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా 1984లో, అలాగే మాలవత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచపు అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిందనమాట. అండ్ అలాగే ఎవరెస్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కడం అనేది అంత సులువైందేం కాదు. ఇక్కడ ఉండేటువంటి -డిగ్రీల చలి, గడ్డగట్టేటువంటి గాలులు, అలాగే భూమికి చెప్పాను కదా 8000 పైనే ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో ఇలాంటి డెత్ జోన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళలో దాదాపుగా 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కడం. సో ఇది మరి మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించినటువంటి విషయం. మరి ఎవరెస్ట్ గురించి విన్నప్పుడు ఎవరెస్ట్ కి సంబంధించిన పాట కూడా వినేసేయాలి కదా. సో పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అంటూ కలిసి ఉందన్న చిత్రం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్, కాబట్టి అణవణము సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
5: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ప్లేసెస్ గురించి, ప్రపంచ రికార్డులను సొంతం చేసుకునేటువంటి ప్రదేశాల గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ బైకాల్, సో ఈ లేక్ 1642 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత లోతైన సరస్సు, బైకాల్ సరస్సు. అంతేకాదు మంచినీటి పరిమాణం పరంగా కూడా ఇదే ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు అనమాట. అండ్ ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే మౌనాకియా అనేటువంటి వాల్కెనో గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి. సో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవుల్లో ఉన్నటువంటి ఒక డార్మెంట్ అగ్నిపర్వతం అనమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బేస్ సముద్ర గర్భమే. అంటే సముద్ర గర్భం నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ గురించి, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది సముద్ర మట్టం నుంచి కొలిస్తే ఇది హైయెస్ట్ ఎత్తున్నటువంటి పర్వతం కదా. కానీ ఒకవేళ ప్రపంచంలో సముద్రం లోతు నుంచి కూడా మనం కనుక కొలిచినట్లయితే ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది మౌనాకియా అనమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్ కి సంబంధించినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో 4205 మీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైకి కనిపిస్తుంది. అంటే మిగిలిన 10205 మీటర్లు కూడా మనకి సముద్ర మట్టం లోపల ఉంటుందన్నమాట. అంటే ఇంత భారీ భాగం సముద్రం కింద ఉండి పైకి చూడడానికేమో ఇది ఒక అగ్నిపర్వతం లాగా అండ్ అలాగే పెద్ద పర్వతం లాగా ఇలా మనకు కనిపిస్తూ వరల్డ్ వండర్ అయితే సృష్టించేసింది మౌనాకియా. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఉదయం 12:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసీ కా ఇస్ సంస్థ పర హై. 100 వర్ష్ కి ఇస్ యాత్రా మే పీడియాం బదలీ, సర్కారే బదలీ, లేకిన్ యూపీఎస్సీ పర భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర స్మారక డాక్ టికట్ ఔర్ సిక్కా జారీ కియా గయా హై. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా సంకలన్ భీ జారీ హువా హై.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్

0: సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హి సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఎస్వైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య

62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో, అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

కలిసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి కొన్ని ప్రదేశాల గురించి. అలాగే ఈక్వెడార్ లోని మౌంట్ చింబోరాజు, సో ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా 6270 మీటర్లు మాత్రమే. అయితే భూమి గుండ్రంగా కాకుండా భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది. సో ఈక్వేటర్ కు దగ్గరగా ఉండడం వల్ల భూమి కేంద్రం నుంచి దాని శిఖరం అత్యంత దూరంలో ఉంటూ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ఉన్నటువంటి ఈ డెడ్ సీ సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ఉంది. అత్యధిక ఉపదనం కారణంగా సాధారణ సముద్రం కంటే ఇందులో మనిషి తేలడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. సో అలా డెడ్ సీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మునిగిపోవడం, నీళ్ళంటే భయం, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, సో వాళ్ళు చక్కగా ఈ డెడ్ సీలో అయితే ఈత కొట్టచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా ఇందులో మునగలేం కాబట్టి. అండ్ అలాగే ఇలాంటి ఇంకా ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. స్టేషన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ప్లేసెస్ గురించి, మరి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా కదా. మరి అలా తాజ్ మహల్ చరిత్ర గురించి చూసుకుంటే, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ ను కట్టించారనమాట. 1931లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది పూర్తిగా తెల్లటి అద్భుతమైన మార్బుల్ తో కట్టబడింది. అలా యమునా నది తీరాన ఉండేటువంటి ఈ కట్టడాన్ని వెన్నెల రాత్రిలో మెరుస్తూ అలా చూస్తే మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులం అవుతాం కదా. సో మరి ఈ ప్రపంచ రికార్డ్ అంటే, ప్రపంచ రికార్డ్స్ ఇలా సాధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్ని కూడా ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత పెద్దది అనేటువంటిది కాదండి. అది ఒక ప్రకృతి అద్భుతం. కొన్నిసార్లు మనిషి ఊహకు అందని సృష్టి కూడా అందులో ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది కదా. సో మరి ఇప్పటి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తాజ్ మహల్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా 64 లక్షల రూపాయలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. క్రికెట్. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై 22.50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ ప్రోగ్రామ్ అండ్ అలాగే మరి వివిధ భారతి ఎఫ్ఎం పై ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అనమాట. మనలో చాలా మందికి సైకిల్ తొక్కడం అంటే ఇష్టం కదండి. సో సైకిల్ ని చూడంగానే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అలా సైకిల్ ని పట్టుకొని మరి సైకిల్ తొక్కడం రాని రోజుల్లో ఏం చేసేవాళ్ళం, సైకిల్ ని పట్టుకొని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం, సింగిల్ లెగ్ తో అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. తో మరి తర్వాత క్రాస్ లెగ్ లేకపోతే ఇంకా ఎవరన్నా వెనకాల పట్టుకొని కాస్త అలా ట్రై చేస్తూ మొత్తానికైతే సైకిల్ నేర్చేసుకునేవాళ్ళం. ఇంకా సైకిల్ నేర్చుకున్న తర్వాత ఆగుతామా, అలా చక్కర్లు కొట్టేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే ఆ సైకిల్ తో ఉన్నటువంటి ఎమోషన్ ని మాత్రం వదులుకోలేం కదండి. అయితే సైకిల్ ప్రయాణాన్ని తోడుగా చేసుకొని ఒక మహిళ ప్రపంచాన్నే చుట్టేసింది అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రామ్ లో. ఎస్, ఒక్కసారి ఊహించండి, వేల కిలోమీటర్ల దూరం, కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు, శారీరక అలసట, తెలియని రహదారులు, అయినా సరే సైకిల్ ఆపకుండా అలా ముందుకు సాగితే అది సాధారణ సైకిల్ ప్రయాణం కాదు, ప్రపంచాన్ని చుట్టేసినటువంటి సాహస యాత్ర. ఒక సైకిల్ 18,000 మైళ్ల ప్రయాణం, 4 ఖండాలు, 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం. సో ఈవిడ నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి ఈ రోజు మన ధీర ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ షాక్.

అందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 18,000 మైళ్ల ప్రయాణాన్ని 4 ఖండాలను 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైకిలిస్ట్ జెన్నీ గ్రహం నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే తెలుసుకుందాం. సో జెన్నీ 2018 జూన్ 16న జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి బయలుదేరారు. ఆమె ప్రయాణం తూర్పు దిశగా సాగి చివరకు పశ్చిమం వైపు నుంచి మళ్లీ బెర్లిన్ కి చేరుకుంది. 2018 అక్టోబర్ 18న ఆమె ప్రయాణం ముగిసింది. అంటే జూన్ 16, 2018 స్టార్ట్ అయినటువంటి ఆవిడ ప్రయాణం అక్టోబర్ 18, 2018 ముగిసిందనమాట. అంటే మొత్తం 124 రోజులు, రోజుకు 10 గంటల 50 నిమిషాలు పైనే. సో ఈవిడ ఇలాగా సుమారు 18

వేల మైళ్ళు అంటే మన కిలోమీటర్ల లెక్కన చెప్పాలి అంటే 29,000 కిలోమీటర్లకు పైగా యూరప్, ఏషియా, ఒఘానియా, తర్వాత నార్త్ అమెరికా ఇలా ఇన్ని కంట్రీస్ మీదుగా ఈవిడ సైకిల్ ప్రయాణం అయితే సాగిందనమాట. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం న్యూస్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
5: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్ర నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయు ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
3: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతా ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పీఎం మెమెంటోస్ .gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మా గంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఫోన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సో అలా ఒక సైక్లిస్ట్ జెన్నీ గ్రహం నిర్జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో 2018 జూన్16న బయలుదేరినటువంటి జెన్నీ 2018 అక్టోబర్ 18న ప్రయాణాన్ని ముగించారు. 124 రోజులు 10 గంటల 50 నిమిషాలు అంటే సుమారు 18,000 మైళ్లు అంటే 29,000 కిలోమీటర్లకు పైగా ఆవిడ సైకిల్ పై ప్రయాణించారు. యూరప్, ఏషియా, ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా మీదుగా ఆవిడ సాగారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలా ఏదన్నా సైకిల్ ప్రయాణం ఇలాగా చేస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక రికార్డ్ సృష్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను చూసుకోవడం, అలాగే మధ్యలో సైకిల్ కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వెంటనే స్పేర్ గా ఇంకొకటి అరేంజ్ చేయడం, వెనకాల తనకి రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ప్రయాణం అన్సపోర్టెడ్, అంటే ఆవిడే తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను స్వయంగా తీసుకెళ్లాలి, ప్రయాణంలో తన సైకిల్ ను తనే చూసుకోవాలి, అవసరమైనటువంటి వస్తువులను ఆమె సమకూర్చుకోవాలి. ఇలా ఆవిడ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత

0: भारती एफएम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఈ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం 18,000 మైళ్లకు పైగా ప్రయాణం చేసినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం గురించి, ఆవిడ చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈవిడ చేసిన ఈ ప్రయాణంలో ఆవిడకు 25 పంచర్లు, అనేక సార్లు టైర్, చైర్, కేబుల్స్, సీట్స్ ఇలాంటి బైక్ పార్ట్స్ మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందట. అలాగే ఆమె ప్రయాణం ఒక్క దేశంతో ఆగిపోలేదు. జర్మనీలో బయలుదేరి పోలాండ్, తర్వాత లిథువేనియా, లాట్వియా, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే ఇలా అంతా ట్రావెల్ చేసి తిరిగి యూరప్ కు వచ్చి అక్కడ మళ్ళీ పోర్చుగల్ నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీకి ఇలా ఆవిడ ప్రయాణం సాగింది. ఆమె రోజుల్లో 15 గంటల వరకు సైకిల్ తొక్కేవారట. అంతకుముందు మహిళల రికార్డ్ ఇటలీకి చెందినటువంటి పౌలా గర్నెట్టి పేరిట 144 రోజులుగా ఉండేది. జెన్నీ దానికంటే దాదాపు 20 రోజుల

తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసి అంటే 124 రోజుల్లో ఆవిడ ప్రయాణం చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు అండ్ అలాగే కొత్త రికార్డును సృష్టించారు. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మృగరాజు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 2:33:45 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట మన లిజనర్స్ అందరికి కోసం అనమాట. సో మరి క్వశ్చన్ అయితే బాగా వినేసి మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు కొన్ని కొన్ని సార్లు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఇంకేదన్నా పని చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తుంటాం, కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించగానే వెంటనే దాన్ని ఇంకాస్త నైస్ గా నాజుగా చేయడానికో, లేకపోతే ఇంకాస్త బాగా బలంగా, ఎలా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ టీచర్ మనల్ని చూస్తున్నారనుకోండి, అసలు మనకంతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా కొట్టిన పిండి అన్నట్లుగా రాసేస్తుంటాం కదా. అది ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేయకపోతే ఈ ఆన్సర్ కి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరికైనా తెలిసేమో అని చుట్టుపక్కల చూస్తుంటాం కదా. సో ఇలాంటి పనులు మానవ నైజం సహజంగా చాలా సార్లు చాలా చోట్ల చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు, అదే క్వశ్చన్ అనమాట. సో ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటారు. సో సైకాలజీలో దీని కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో మరి ఆ ఎఫెక్ట్ ని ఏమంటారు, మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు ఆన్సర్ కూడా జత చేసి పంపించండి, ఓకేనా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఈజీ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో మరి ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్ గా మారేటువంటి ఎఫెక్ట్ ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో మరి చూసేద్దాం. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో వింతైన క్వశ్చన్ తో మరి మన సందడికి స్వాగతం అంటూ పంపించారు అనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భలే క్వశ్చన్ అడిగారు, భలేగా ఉంది. ఓకే. సో అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట, బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కార్యక్రమ సమర్పకులకు అలాగే సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అలాగే కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి నుండి పంపించారు. అలాగే హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంతపెద్దన్న గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుండి పంపించారు. కమర్తి శంకర్ గారు రాజల నుంచి హాయ్ అంటున్నారు. అలాగే నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజి సకుబాయ్ గారు సో బాగున్నారా మేడం అంటున్నారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా అంటూ శ్రీ చేబ్రోలు నుండి పంపించారనమాట. ఓకే, ఇనమడుగు కొవ్వూరు మండలం నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా లిజనర్స్ అయితే పంపించారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు తెనాలి నుంచి ప్రియా అండ్ పద్మ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి జయన్న గారు సో ఓకే. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ రియాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. ఓకే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనల్ని చూసి ఏదైనా అనుకుంటారేమో అని మనం ఫీల్ అయిపోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల చిన్నమస్తానరావు దామర్ల పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే వెల్కమ్ టు సందడే సందడి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా.

0: ఆఫ్టర్నూన్ అండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమతాజీ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బి మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క కోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
1: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసీ మూతుజావలి గారు ఎస్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే పులిపాటి వెంకటేష్ గారు పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజు గారు మీరు ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఓకే, మహబూబ్ నగర్ నుండి పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్, ఫోబియా కాదండి. అండ్ అలాగే రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు. అండ్ గద్వాల్ నుండి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సునంద గారు అనంతపురం నుండి. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు. ఓకే, అండ్ తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కరరావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపల్లం నుంచి సుబ్రహ్మణ్యం గారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఓకే ఆన్సర్ పంపించారు. అలాగే గుంటూరు నుండి ఉమా మహేశ్వర గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి క్వశ్చన్ మరొకసారి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. అలాగే నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటాము అని అడిగాను అనమాట క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో హాత్రోన్ ఎఫెక్ట్ లేదా అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని అంటారనమాట. అంటే అసలు ఏంటిది అంటే, మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారు లేదా మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని తెలిసినప్పుడు మనం మన ప్రవర్తనను మార్చుకునేటువంటిది, అంటే మామూలుగా పనిచేసే దానికంటే కూడా ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా పనిచేస్తుంటాం అనమాట. అలాగే అసలు మరి ఈ ఎఫెక్ట్ కి పేరు కూడా ఎలా వచ్చిందంటే, 1920-1930 ఆ మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగర సమీపంలో ఉన్నటువంటి హాథోర్న్ వర్క్స్ అనేటువంటి వెస్టర్న్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం అయితే చేశారట. అదేంటి అంటే, ఫ్యాక్టరీలో లైటింగ్ పెంచితే కార్మికుల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇలా లైటింగ్ పెంచినప్పుడు కార్మికుల పనితీరు చాలా మెరుగైందంట. అయితే తర్వాత ఆ లైటింగ్ ని తగ్గించినప్పటికి కూడా వారి ఉత్పాదకత అనేది అలాగే కొనసాగిందట. సో అలా కొన్ని రోజులు పరిశోధన ముగిసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్ కి వచ్చేసిందనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే, లైటింగ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మన పైన శ్రద్ధ పెడుతుంది అనేటువంటి భావన వారిలో ఉత్సాహాన్ని నింపిందని తేల్చారనమాట. సో అందుకనే క్లాస్ రూమ్ లాంటి టీచర్స్ ఒకవేళ మన వైపే చూస్తున్నారనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోయి బుద్ధిగా స్టూడెంట్స్ చదువుకుంటుంటారు.

కదా. అలాగే కార్పొరేట్ ఆఫీసులలో కూడా బాస్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అలా రౌండ్స్ కి వచ్చినప్పుడు ఏంటంటే, లేదా సీసీ కెమెరాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఉద్యోగులు కాస్త శ్రద్ధగా పనిచేస్తుంటారు. అండ్ అలాగే ఒకవేళ మనం డైట్ సరిగా చేస్తున్నామా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేసి డాక్టర్ మనల్ని అడుగుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా క్రమశిక్షణతో రూల్స్ పాటిస్తాం అన్నమాట. సో దీన్ని హార్ట్లోన్ ఎఫెక్ట్ అని అంటారు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, అండ్ అలాగే స్పాట్లైట్ ఎఫెక్ట్ సో ఇలా కూడా అంటారు అన్నమాట. సో అది మరి సంగతి. అండ్ నాకు తెలిసి మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసైనా ఉంటారు, లేదంటే మీరు ఇంకొకళ్ళ మీద స్పాట్లైట్ వేసే ఉంటారు. ఏమంటారు? ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపిస్తాను, మరి ఆ ట్రాక్ వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి. మరి

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏంటి అనేది సరి మరి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమా.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగం, అజరామరమైన స్ఫూర్తి మరియు బోధనలు మనకెల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని, జాతిపిత అడుగుజాడల్లో నడుస్తూ సత్యం మరియు అహింస అనే ఉన్నత సూత్రాలకు మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రాష్టంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా రాష్టంలో ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 4 అక్టోబర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ, కేంద్రం, సీబీఆర్ఐ మధ్య ఒప్పందం జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 76,000 కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట ఇన్ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియా కృష్ణా జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎన్ఏ స్పాష్ విధానం ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని గణపతి నగరంలో ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సుస్థిరమైన జీవనోపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజాసేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖకు చెందిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరులో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సనవుల్లా పాల్గొని ప్రసంగించారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఫైనల్ కు చేరాయి. అక్టోబర్ 3వ తేదీన ఈ 2 జట్లు స్వర్ణ పథకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్ లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం సెన్సెక్స్ 860.37 పాయింట్ల నష్టంతో 71,619.92 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, నేను చెప్పానా మామూలుగా ఇంతకు ముందు అంటే మామూలుగా జనరల్ క్వశ్చన్స్ అడిగిన దానికంటే కూడా ఇలా ఒక సాంగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగగానే రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారనమాట. సో హాఫ్ సెంచరీ కొట్టేశాం మనం, చూసేద్దాం.

0: మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటో. జయలక్ష్మి దామోదర్ బుక్కాపురం విలేజ్ నుంచి పంపించారనమాట. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు, సో ఓకే అండి, మీకు బాగున్న ప్రశ్నలకి సమాధానం పంపించండి అయితే, ఓకేనా. అండ్ మహమ్మద్ నా జైనదీన్ స్నేహబాను గారు, సో పంపించారు ఆన్సర్. అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడ గారు, రాజన్ నుంచి జయనగర్ రైట్ ఆన్సర్. కలమందల పాడు నుండి ఖాసీ ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే పడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు, కాదండి. అలాగే కౌస్తభ ఆత్మకు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎస్ ఆన్సర్ అంటూ పంపించారు సీను గారు. ఐరాల నుంచి వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు గారు కోవెలకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ గారు పంపించారు వెంకటాచలపతి గారు. సో వీరిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ సినిమా పేరైతే గుర్తొచ్చేసింది కదా, అదేనండి. సో నో ప్రాబ్లం, నేనైతే ఆ సాంగ్ కూడా ప్లే చేస్తాను మీ అందరి కోసం. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పెద్దపరమ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు మునమ్మ గారు, బట్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా గోనగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ఓకే, స్థలాల నుంచి ఫణి సత్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి ఎస్, అలాగే ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇందాక హ్యాట్రన్ ఎఫెక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మన కుటుంబంలో కూడా, మన పిల్లల విషయంలో, అలాగే నాకు స్కూల్ టైంలో ఆఫీస్ టైంలో జరిగిందని చెప్పారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే సూపర్, అందుకే పొలంలో కూలీలు పనిచేస్తుంటే వెనకే తెలుసని చూస్తూ ఉంటారట, సూపర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుండి గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ, జషు, సన్ని, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. మీకు డిఫికల్ట్ అంటారా? ఓకే. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు, అబ్దుల్ మన్నాన్, మొహీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచార్య గారు వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్.

ఆన్సర్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులు నుండి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రియాస్ గారు నెల్లూరు నుంచి తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అలాగే పెడన జోగానంద రకాల నుండి అప్పలరాజు గారు, ఎస్ మాకు 90s పాటలు అంటే చాలా ఇష్టం, మాకు పండగే కాంటున్నారు. ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ ఈ పాటలో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది, కరెక్ట్ అండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అలాగే కరెక్ట్ గా పంపించారు. అండ్ హంబాపురం నుంచి కొప్పు మల్లేష్ గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే నల్లమ్మ పాపనే పాలెం నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఓకే తెలియదు అంటున్నారు రాఘవేంద్ర గారు. అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి వేడాయపాలెం నుంచి కరెక్ట్ గా పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ లిరిక్స్, సో ఆ మ్యూజిక్ ఏ సినిమాలోది అంటే రుద్రవీణ. సో ఈ చిత్రం నుంచి అనమాట. అండ్ కేజే ఎస్ దాస్ గారు అలాగే చిత్రకారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ మరి ఈ పాటలో మనకైతే కనిపిస్తారు చిరంజీవి గారు అలాగే శోభన గారు.

ఎస్ మరి ఆ సాంగ్ అయితే వినేస్తూ మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అలా మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, అంటే మనకి ఇట్లా రోమాలు లిక్కబడుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి శారీరక మానసిక అనుభూతిని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారు. సో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక మంచి పాట వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్ గా మనకి ఒళ్ళు గగురు పొడిచినట్టు గూస్ బంప్స్ వస్తాయి కదా. సో దీన్ని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారనమాట. సో మరి దాన్ని ఏమంటారు అనేది మరి మీరు కరెక్ట్ గా గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి ఈ పాట వింటే కూడా మనకి అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ అయితే వినేశాం కదా. నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలు రాయలాంటి అద్భుతమైనటువంటి పాట ఇది అని చెప్పచ్చు. ఈ పాటకి స్వర బ్రహ్మ ఇళయరాజా గారు స్వచ్ఛమైన కర్ణాటక శాస్త్రీయ రాగమైనటువంటి లలిత రాగంలో స్వరపరిచారు. సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఇంత అద్భుతంగా

శాస్త్రీయబద్ధంగా వాడుకోవడం చాలా అరుదు. అలాగే పాట మధ్యలో వచ్చేటువంటి వీణ స్వరాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. అండ్ లెజెండరీ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ప్రతి పదం కూడా ఒక ఆణిముతి అని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రకృతి అందాలను వర్ణిస్తూనే మానవ జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప తత్వాన్ని అందించారు. సో ఇవన్నీ కూడా శ్రోతలను ఆలోచింపజేస్తాయి. వీటితో పాటు అండ్ వీటికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు చిత్ర గారు తమ స్వరాలతో ఈ పాటకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బాలుగారు పాడినటువంటి కఠినమైనటువంటి ఈ పాట సగటు శ్రోతకు కూడా శాస్త్రీయ సంగీతంపై అమితమైన గౌరవాన్ని ఇష్టాన్ని కలిగిస్తాయి. దీనికి గాను బాలుగారికి జాతీయ అవార్డు కూడా దక్కింది. అండ్ ఈ కథ ఈ పాట యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే ఈ పాట కేవలం ఒక డ్యూయట్ పాటలా కాకుండా ఒక సంగీత విద్వాంసుడి మనోభావాలను అతని అంతర్మథనాన్ని ఆవిష్కరించేలా దర్శకుడు కె బాలచందర్ గారు ఈ పాటను తెరకెక్కించారు. చిరంజీవి గారి క్లాసిక్ నటన, శోభన గారి ముద్రలు ఈ పాటను విజువల్ గా కూడా ఒక వండర్ గా మార్చాయి. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్. సంగీత ప్రియుల గుండెల్లో లలిత ప్రియ కమలమై వికసిస్తూనే ఉంటుంది.

ఎస్, మరి ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఇలాంటి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏమంటారు అని అడిగాను కదా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే, అండ్ మరి చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి, సో ఇబ్రహీంపురం ఓకే అండి. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హేమలత లచ్చి లడ్డు రాజు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇనమడుగు నుండి చేప్రాలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గొనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుండి ఉషారాణి గారు, ఓకే సరేనండి. అండ్ అలాగే సైకం పోతు నసుగుంట నుంచి పంపించారు, హాయ్ ఓకే హాయ్ అండి. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి గారు పెనమల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య గారు పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తరాలపల్లి నుండి చెరిపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సునంద గారు అనంతపురం నుంచి, అలాగే మురారి మహేష్ బేతంచర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

BFM 101.3. మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. అండ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ పాటల సెలక్షన్ బాగుందండి, అలాగే మాకు కూడా అలాగే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి మంచి మంచి పాటలు వింటుంటే అంటున్నారు బాలాజీ గారు వనస్థలీపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే హైలైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, దాక్ష, దీప్తి, నవీన్, మొబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఇంకా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు పంపించారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనీయులు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భలే భలే ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు. ఓకే. అండ్ అలాగే

సంజీవపురం సావిత్రి కాటమయ్య గారు, ఓకే. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి, నంద్యాల నుంచి, ఎస్ సారీ అండి, చిన్న మిస్టేక్, ఓకే. అండ్ అలాగే ఎస్ పెడన జోగానందకాల నుండి అప్పలరాజు గారు, అది ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట. ఎనీవే సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు. అలాగే బయల్రేక్, ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముజఫర్నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మున్నా వెంకటరమణారెడ్డి గారు మద్రాసు నుంచి. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, పంతొడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడేపాలెం నుంచి. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో మనం అయితే తెలుసుకుందాం. ఇలా చలి పుట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి సాంగ్ వింటున్నప్పుడు కానీ మనకి అలా వచ్చేటువంటి గూజ్ బంప్స్, సో ఒళ్ళు గగురు పడడం, రోమాలు నిక్కపరుచుకోవడం, సో దీన్ని పైలో ఎరెక్షన్ అంటారనమాట. అండ్ అలాగే ఇది ఏంటి అంటే మన చర్మంపై ఉండేటువంటి వెంట్రుకల చివరిలో ఉండేటువంటి చిన్న కండరాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్న చిన్న బొడిపలు ఏర్పడి వెంటనే వెంట్రుకలు ఇలా నిటారుగా నిలబడతాయి అనమాట. సో ఇదంతా కూడా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి చలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే భయం అనిపించిన ఇలాంటి చక్కటి సంగీతం విన్నప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ వెళుతుంది అనమాట. సో అలాగే ఇది మన బాడీని అలర్ట్ చేస్తుంది. సో మనకి అంటే హ్యూమన్ బాడీకి ఇంత పెద్ద దీనివల్ల ఉపయోగం లేకపోయినా కూడా జంతువులకు దీని నుంచి చాలా ఉపయోగం అనమాట. అంటే చలికాలంలో పక్షులు జంతువులు తమ ఈకలను ఇలా పైలో ఎరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే చర్మం చుట్టూ గాలి నిలిచిపోయి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఒక పొరలాగా పనిచేస్తుంది. అలాగే పిల్లిలో కూడా ఏదైనా భయం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తోకపై వెంట్రుకలు నిక్కపొడుస్తాయి అనమాట. సో దీనివల్ల అది పిల్లి ఎదురుగున్నటువంటి జంతువు కంటే కూడా కాస్త పెద్ద సైజులో కనిపించడానికి ఆస్కారం ఉంది. అలా భయంకరంగా కనిపించడం వల్ల దాన్ని అది రక్షించుకోగలుగుతుంది అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టూ రోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో డివైడర్ ఉంటుంది, ఒకటి ఇటువైపు నుంచి వెళ్లే వాళ్ళకి, అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఢీకొనకుండా మధ్యలో డివైడర్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒకటే రోడ్డు

అనుకోండి. దాంట్లో ఏంటంటే మధ్యలో వాహనాలని దిశలు వేరు చేసే విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం, వైట్ కలర్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారు? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, రోడ్డు మధ్యలో వాహనాల దిశలను వేరు చేసేటువంటి గీతను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సారీ, ఇందాక యేసుదాస్ గారు అని చెప్పబోయి బాలు గారు అని చెప్పేశాను, సో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా వచ్చేసింది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మరి యేసుదాస్ గారి వాయిస్ లో, చిత్ర గారి వాయిస్ లో మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మరి నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఓకే, శాలిని పాండే. ఓకే, క్వశ్చన్ బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే, రైట్ ఆన్సర్ కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి. ఓకే, అండ్ కేదార్ వీరేష్ గారు రాజల నుంచి పంపించారు, రమేష్ దుంతి గారు పంపించారు అనంతపురం నుంచి, అలాగే ముద్దుదూర్ నుంచి అనంతనాగ్ త్రివేణి మణి నిఖిల్ మణిదీప పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ రాజల నుంచి జయన్న గారు పంపించారు, రైట్ ఆన్సర్. నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, అలాగే రమేష్ వెంకటాచలపతి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ముజఫర్ గారు కర్నూలు నుంచి, దేవేంద్ర గారు పంపించారు. సో మీరు స్టూడియోలో ఉంటే రేడియో నుంచి దూరంగా అస్సలు వెళ్ళాలనిపించదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుండి మస్తాన్ వలీ గారు, ఫాతిమా, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం పెద్దవడుగురు నుంచి కుమారి లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కలముంద్రపాడు నుండి కాశీ ముత్తుచేవల్ గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. తాతారావు గారు కానూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఝాన్సీ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ క్వశ్చన్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ గా పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పాత వింటూ ఆన్సర్ సెండ్ చేయడం మర్చిపోయా అంటున్నారు. ఓకే, కరెక్ట్ గా పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ఓ సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న తిరుపతి నుంచి శ్యామ్లా ప్రకాష్ గారు. అండ్ అలాగే పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని గారు. ఓకేనండి. సో ఎస్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ గారు మనస్థల్లిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చింతల శంకర్ గారు అనంతపురం నుంచి, పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రశ్నలతో విలువైన సమాచారం

సందడి సందడిని కొత్త పుంతలు తోకిస్తున్నాం. మీ కార్యక్రమం అభినందనీయమంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సో కదిలే కాలమ్మ కాసేపు ఆగవమ్మ ఈ పాట నాకు మనసుకు నచ్చిన పాట. అండ్ ఇలాంటి పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సో అలా హాఫ్ సెంచరీ మెసేజెస్ కొట్టించేసి ప్రోగ్రామ్ హైలైట్ చేశారంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థాపురం నుంచి సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఆ లైన్ రోడ్డు యొక్క దిశలను వేరు చేసేటువంటి గీత కాబట్టి సో దాన్ని సెంటర్ లైన్ అని అంటారనమాట. సో సెంటర్ లైన్ అంటారు లేకపోతే గైడింగ్ లైన్. సో ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారు. అండ్ ఇది ఇవాళ మన సందడి సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ మరొక సూపర్ సాంగ్ తో మరి మన ప్రోగ్రామ్ అయితే ఇదే హైలో ఎండ్ చేద్దాం. అండ్ అలాగే కొత్త ప్రశ్నల ద్వారా కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం మీ ప్రోగ్రామ్ ద్వారా అంటున్నారు బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం ఈ చిత్రం నుంచి మరి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాష్ట న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో ఈ రోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూడేరు మండలం ఎంఎంహల్లి వద్ద 6.60 కోట్లతో వంతెన, 4.50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం నేతృత్వంలో ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ది సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనన మరణ నమోదులు ఇకపై పక్కాగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నిర్ణీత 21 రోజుల గడువులోగా వివరాలు సమర్పించేవారికి ధృవపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. జననం మరణం సంభవించిన తేదీ నుంచి సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్ల లోపు నమోదులకు సమాచారం అందించిన సందర్భాల్లో జిల్లా మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు 10 లక్షల రూపాయల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఈ రోజు అందజేశారు. పత్తికొండ పట్టడంతో పాటు మండల పరిధిలోని నలకదొడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శాంబాబు ఈ రోజు ప్రారంభించారు. విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు వనంగుళ్లలో సంప్రదాయబద్దంగా పందిరాట మహోత్సవం ఈ రోజు నిర్వహించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈ రోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565 బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పాక్పై భారత్ ఇప్పటి వరకు వరుసగా 21 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మరియు మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. సమయం చూసుకుంటే 4:05 అయితే అయిపోయిందనమాట. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ

డైరెక్టర్ అంటే కోదండ రామిరెడ్డి గారు. సో ఆయన డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: విండో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే ఈ రోజు మనం వింటున్నాం 1 ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టేషన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: భారతి ఎఫ్ఎం 101.3.

0: రాధ్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూస్తే 4:50 కావస్తుందన్నమాట. సో మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనెలా. అండ్ అలాగే ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ నేను పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడతాను, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్. మీరు వర్కింగ్ పేరెంట్సా? అయితే పిల్లల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా గానీ కేటాయించలేని పరిస్థితులు

ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్ లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి వస్తారు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కావాలి. ఇంకా దానికి తోడు ఈ మొబైల్ అడిక్షన్ ఒకటి, రీల్స్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారా? వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లలలో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే, పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి ఉండేలా ట్రై చేయండి. చాలా మందికి కుదరకపోవచ్చు, బట్ ఇఫ్ యు క్యాన్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వైస్ అండ్ చిల్డ్రన్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేయండి. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కి తీసుకెళ్లడం మంచిది. డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్ కి వెళ్ళినా ఇంట్లోని పిల్లల పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అట్ ద సేమ్ టైం వాటి యాక్సెస్ తల్లిదండ్రులు ఇద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. అట్ ది సేమ్ టైం యాజ్ అ కాన్సిక్వెన్స్, తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీకెండ్స్ లో టైం ఉన్నప్పుడు, హాలిడేస్ లో మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ టైం ని స్పెండ్ చేయండి. అండ్ యాట్ ద వీకెండ్స్ వారికి కేటాయించండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైన హోటల్స్ కి తీసుకెళ్లి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆర్డర్ చేయండి, వారికి ఇష్టమైన పనులు వంటలు చేసి పెట్టండి, పిక్నిక్ కి, పార్క్ కి, మూవీకి తీసుకెళ్ళండి. ఫస్ట్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏంటంటే ఒక అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు. ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో, పిల్లల్ని వదిలేసి మేమేమన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని చూసుకునే టైంలో ద బెస్ట్ టైం ఆఫ్ దేర్ లైఫ్ లేకుండా పోతున్నామా అని ఒకటి ఉంటుంది. అలాగని ఏదైనా కానీ జాబ్ వదిలేసి కంప్లీట్ గా పిల్లల్ని చూసుకుంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు వర్క్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూసుకోండి, ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ వెతుక్కోండి. వీలైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు వదలండి, ఒక నానీని పెట్టుకోండి, ట్రస్ట్ వర్తి పీపుల్ దగ్గర వాళ్ళని పెట్టేలా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణంగా ఉండటానికి జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాం, నిజమే. అయితే వాస్తవం ఏమిటంటే ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. తల్లిదండ్రుల పెంపకంలో లేదా మీ పనిలో మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి నేను అన్నిట్లో సక్సెస్ అనుకుంటే అది ఒక్కోసారి కాకపోవచ్చు. మీరు చేయాల్సిందంతా మిమ్మల్ని మీరు ఒక హ్యూమన్ బీయింగ్ లా చూసుకోండి, ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ లా మాత్రం కాదు. మీరు అవాస్తవాన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ దాని బారిన పడకుండా ఉంటారు. బీ రియలిస్టిక్ అబౌట్ వాట్ యు ఆర్, మీ ఆశలు ఏంటి, ఆశయాలేంటి, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. పరిపూర్ణ పని జీవిత సమతుల్యత ప్రతిరోజు సాధించబడదు కాబట్టి ప్రతి పని దినంలోనూ మీ హృదయం కోరుకునే ప్రతి దాన్ని చేయడానికి మీకు అవకాశం

ఉండదు. డోంట్ ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అదర్స్ అండ్ యువర్స్. ఒక్కోసారి వస్తాయి పోతాయి, కాబట్టి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, సహాయం కావాలంటే అడగండి. మీ పార్ట్నర్ అడగొచ్చు, ఎందుకు ఒక్కోసారి మీ పిల్లల్ని కూడా మీరు చిన్న చిన్న హెల్ప్స్ అడగొచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ అడగండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరండి. ఇలా ఒక్కరే తమపై అన్ని వేసుకొని మీరు ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారమ్మో అడిగితే ఏమనుకుంటారు అని. అది అడిగితే కదా తెలిసేది. ఆ రిస్క్స్ ఏంటో మీకు తెలుసు, ఎవరిని అడగొద్దో మీకు తెలుసు. మీ క్లోజ్ వాళ్ళనైతే అడిగి చూడొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం పడ్డప్పుడు ఆ హెల్ప్ మీరు చేయండి. చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్ తో షేర్ చేసుకోండి. మీ పార్ట్నర్ కి చెప్పండి వాటిని కంప్లీట్ చేసేలా. మీ ప్రాజెక్ట్ లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మీ లైఫ్ లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ ఏదన్నా అడ్వైజ్ అయితే ట్రస్ట్ వర్తి వెల్ విషర్స్ దగ్గర మీరు వాటి ప్రస్తావన తీసుకొచ్చి డిసిషన్ మేకింగ్ లో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మక చిట్కాల కోసం మనం క్యాలెండర్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటైజ్డ్ ఫామ్ లో ఎన్నో యాప్స్, క్యాలెండర్స్ వచ్చేసాయి, ప్లానర్స్ వచ్చేసాయి, జర్నలింగ్ వచ్చేసింది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని లైఫ్ ని ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులతో, సిబ్లింగ్స్ తో, రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ తో అందరూ కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకు సోషల్ మీడియా ఉండనే ఉండింది. ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండకపోవడానికి ఏంటంటే మనకు వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుడే. మంచి మెసేజెస్ పెట్టండి వాళ్ళకి, ఏదైనా ఒక టైం చూసుకొని ట్రై టు కాల్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్ పర్సనలీ. ప్రతిరోజు లేదా వీకెండ్ లో అందరినీ కలవడం కుదరకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ మెసేజ్, యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ పర్సనల్ మెసేజ్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ మేక్ అ కాల్ టు దెమ్. తర్వాత దొరికిన టైంని మనము క్వాలిటీ టైం గా చేసుకొని దాన్ని మనం మన వాళ్లతో స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక్కోసారి చాలా మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ ని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడు వస్తారో తెలియదు. మార్నింగ్ రష్ లో ఉంటారు, ఈవినింగ్ కాగానే అలసిపోయి వస్తారు. వారు ఆ క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వలేరు. కానీ దొరికిన టైం, మీకు కొద్దిపాటి టైం అయినా కానీ ఫుల్ గా క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకొని మీరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోవడం కంటే అలసిపోకుండా ఉండటానికి మంచి మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ డే, మీ వర్క్ అంతా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ మీపై పడదు. అండ్ దీంట్లో మీ పార్ట్నర్ ని చేర్చుకోండి, చేర్చుకొని విధులు అప్పగించుకోండి. మీరేం చేయగలరు, వాళ్ళు ఏం చేయగలరు, ఎవరి కెపాసిటీ ఎంత అని. మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే మీరు మీ బాస్ తో మాట్లాడొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అ మీ టైం, మీ పర్సనల్ టైం కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి రిఫ్రెష్డ్, యూ విల్ బి రీజువినేటెడ్ అండ్ యూ విల్ బౌన్స్ బ్యాక్ టు లైఫ్ విత్ రెసిలియన్స్. మీ టైం అనేది పెట్టుకోండి, పర్సనల్ స్పేస్ పెట్టుకోండి, పర్సనల్ టైం పెట్టుకోండి, ఇంప్రూవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోవాలనుకుంటే బాగుపరచుకోండి. ఫర్ వర్కింగ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. బుధస్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ ఆన్ మెసేజెస్ ఆన్ 0951522709, దట్ 0951522709, ఆర్ రైట్ టు అస్ అట్ feedbackamc1@gmail.com, దట్స్ feedbackamc1@gmail.com. యూ కెన్ ఆల్సో ఫాలో అస్ అట్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్ spice.lamhe.venela, దట్స్ spice.lamhe.venela. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చమెచ్చే సినిగీతలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా వింటారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. అనంతరం 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ మనీ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణికి కడప కేంద్రం సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:20 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిశుద్ధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబులు ప్రసారం అవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో సినిగీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి సింహపురి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 5:30 యువతరంగం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు. వనితవాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలు ఎంతగానో ఎదురు చూసేటటువంటి వనితవాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితవాణి కార్యక్రమంలో చాలా మంది మహిళలు మనకు కాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ముందుగా కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: హలో,
1: నమస్తే మేడం. హలో హలో
0: హలో,
1: నమస్తే మేడం.
0: మీ వాయిస్ సరిగా వినిపించట్లేదండి.
1: ఇప్పుడు వినిపిస్తుందా?
0: ఓకే అండి, చెప్పండి, ఎలా ఉన్నారు, మీ పేరేంటి?
1: పేరు ఆయిషా, జాకిర్సన్ నగర్ నుంచి.
0: ఆయిషా
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానండి.
1: మీరు వచ్చారు కాబట్టి నాకు ఇంకా హ్యాపీ.
0: థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ప్రేమ మందిరంలో నాయసరావు సినిమా. ఎక్కడో చూసినా
0: చెప్పండి.
1: ఎక్కడో చూసినట్టున్నాను.
0: ప్రేమ మందిరం. ఓకే అండి, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటి?
1: నా పేరు షకిల.
0: షకిల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నవాపేట.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కిరాయి కోటు గారిలో నమస్తే పుష్ప ఆ పాట వేయండి మేడం.
0: కిరాయి కేటుగాడు. ఓకే అండి, మరి మీకు తప్పకుండా అందరికోసం పాట వస్తుంది, మీరు విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: సరే మేడం.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: నెల్లూరు ఎన్టీఆర్ండి. సుప్రియా.
0: సుప్రియా, చెప్పండి, వాళ్ళకి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మగధీరానండి, ధీర ధీర మేడం. ఈ సాంగ్ అని కోరుకుంటున్నాం. సిద్ధేశ్వర గారు, సుప్రియా మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి.
1: ఒక సెకండ్ మేడం, బాయ్ మేడం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
2: హలో.
1: హలో
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరేంటి?
2: జరీనా.
1: జరీనా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: రంగనాయకులపేట నుంచి.
1: రంగనాయకులపేట, చెప్పండి, ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: ఖైదీలో పాట రగులుతుంది మొగులు పోదాం, ఆ పాట ఏంటి మేడం?
1: తప్పకుండా అండి. మీరు ఈ పాట కోరుకోవడానికి కారణం ఏంటి?
2: అందరికోసం మేడం.
1: అందరి కోసం కోరుకున్నారా? ఓకేనండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఇప్పటి వరకు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతగానో ఎదురు చూసే యువతరంగం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఒక మంచి పాట అయితే వినేద్దాం, నేను లోకల్ చిత్రం నుండి.

ఇప్పటి వరకైతే ఒక మంచి పాట విన్నాం. నేను లోకల్ చిత్రండి. మరప్పుడు ఇప్పుడు విన్నాం యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో. ముందుగా ఉద్యోగ సమాచారం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే మహిళా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూపర్వైజర్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ రూపంలో మంచి అవకాశం అయితే లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ పోస్టులకు 37,640 రూపాయల నుంచి గరిష్టంగా 115,500 రూపాయల వరకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు 2026 అక్టోబర్16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 నవంబర్ 2026 అర్ధరాత్రి 11:59 వరకైతే ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అభ్యర్థులు వీలైనంత త్వరగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నాను. మొత్తం దీనిలో 29 ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు గడువును 13 అక్టోబర్ వరకు పొడిగించింది. రిజిస్ట్రేషన్లు 30 సెప్టెంబర్తో ముగియగా తాజాగా దానిని పెంచింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు సుస్వాగతం చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇంటర్మీడియట్ పాస్ అయిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించేందుకు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునల్లు మొదలైన వాటిల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ ద్వారా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7 అక్టోబర్లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం జాబ్స్ అయితే 2536 ఉన్నాయి. అర్హత వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ వయసు 2026 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులైతే ఉంటాయి. మరి ఇంకెందుకు కలిసాం, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు ఒక మంచి పాట అయితే విన్నాము.

యువత రంగం కార్యక్రమంలో మరికొంత సమాచారం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ మీరాట్ పరిధిలోని బీసీ ఏజెంట్లను పర్యవేక్షించడానికి, బీసీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీ వరకు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ మొత్తం పోస్టులు వచ్చేటప్పటికి అవసరాలను బట్టి కేటగిరీ ఏ అభ్యర్థి కింద 25 నుంచి 30, బీసీ ఏజెంట్లు కేటగిరీ బి కింద 20 నుంచి 25 బీసీ ఏజెంట్లు ఉండేలా నియామకాలు ఉంటాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, బీఈ, ఐటీ, ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. కనీసం 3 ఏళ్ళు ఉద్యోగానుభవం ఉండాలి. పోస్టును బట్టి 21 నుంచి 64 వేల వరకు వయసు అయితే ఉండవచ్చు. నెలకు 12 వేల నుంచి 15 వేల వరకు సాలరీ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఫ్లోర్ విక్టోరియా పార్క్, జైలు చుంగి, మేరాట్. దరఖాస్తులకు చివరి తేదీ 23/10/2026. మరికొంత సమాచారం వినే ముందు రావోయే చందమామ చిత్రం నుండి పాట విందాం.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి

0: చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్స్ తప్ప మిగతా అన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవితి తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
3: అభీ తక్ జో హమారీ

0: शिक्षा व्यवस्था है उसमें व्हाट टू थिंक पर फोकस रहा है, जबकि इस शिक्षा नीति में हाउ टू थिंक उस पर बल दिया जा रहा है। राष्ट्रीय शिक्षा नीति में पढ़ाई के लिए लंबा चौड़ा सिलेबस होता है, उसकी अनिवार्यता को कम किया जाए। अब कोशिश ये है कि बच्चों को सीखने के लिए इंक्वायरी बेस्ड, डिस्कवरी बेस्ड, डिस्कशन बेस्ड और एनालिसिस बेस्ड तरीकों पर जोर दिया जाए।
1: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047లో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డిఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వే స్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని ఒక గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘ లోక్ సేవా ఆయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షుణ్ణః అస్తి. జన సహభాగితాయాః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపీ విశేష గ్రామ సభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన రక్షా ప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకత ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచ్చారస్య శౌర్యస్య భూరిషః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. అథ వార్తాః విశదీకృత్య. अद्य नवदिल्ल्याः भारत मण्डपे संघ लोक सेवा आयोगस्य शताब्दी समारोहं संबोध्य प्रधानमंत्री नरेन्द्र मोदी व्यजिज्ञापत् यत् राष्ट्रं परिष्कारार्थं

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

ఇది చూడ్డానికి ఒకేలా ఉంటుంది, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. దీని పేరు ఒక్కటే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కో పేరుతో ఉంటుంది. ఇది అందరికి ఒకేలా ఉంటుంది. మరి ఒకేలా ఉండేది అందరికీ సెట్ అవ్వదు. కావ్య, ఏంటిది చెప్పి చెప్పినట్టు, తెలిసి తెలియనట్టు, అర్థమయ్యి కానట్టు ఉంది అనుకుంటున్నారా? నార్మల్గా అందరూ మనుషులు ఒక్కటే, అందరిలో ఉండే రక్తం ఒక్కటే అంటూ ఉంటారు కదా. అవును, నిజమే. కానీ అందరికీ ఎర్రగా ఒకేలా ఉండే రక్తం అందరిలో ఒక్కటే, సేమ్ అంటే మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అందరిలో ఎరుపైనా కూడా ఆ ఎరుపులోనే చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎర్రగా ఉండే రక్తంలో ఎందుకు

కొన్ని గ్రూప్స్ ఎందుకు, ఏమిటి, ఎలా అన్న విషయం మాత్రం అంతగా తెలిసిండదు కదా. దాని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం, అబౌట్ ది బ్లడ్, రక్తం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో ఒక ముఖ్యమైన పదార్థం రక్తం. ఒక మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం మన శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉంటుంది. ఒక మనిషే కాదండి, ఈ సృష్టిలో సకల జీవులు రక్తం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి బ్రతుకుండగానే అతి సులువుగా ఇతరులకు దానం చేయగలిగేది రక్తం. దానం చేసిన తర్వాత మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఇది. కేవలం 5 ml రక్తాన్ని పరీక్షించినట్లయితే మన శరీరంలోని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేసి మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో వాటి శరీరం అంతా ప్రవహించి ఆయా అవయవాలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ని అందిస్తూ మనిషి బ్రతికేలాగా చూస్తుంది రక్తం. మానవుని శరీరం లక్షల కోట్ల కణాలతో తయారయ్యి ఉండే ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం. దీనిలో ప్రతి కణానికి నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ కణాలు తర్వాత శరీర భాగంలో నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడం, మన మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను కావలసిన శరీర భాగాలకు పంపడం వంటి చాలా పనులను కంటిన్యూగా బ్లడ్ చేస్తూ ఉంటుంది. దీని వెనకాల చాలా పెద్ద వ్యవస్థే ఉంది. అసలు రక్తం అంటే ఏమిటి? మనిషి శరీరంలో రక్తం ఎక్కడ తయారవుతుంది? రక్తంలో పోషకాలు, ఖనిజాలతో పాటు బంగారం కూడా ఉంటుంది, మీకు తెలుసా? మరి అది ఎంత శాతం ఉంటుంది? అన్నింటికంటే ముఖ్యమైన విషయం, చూడ్డానికి అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ రక్తంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. అది ఎలా ఆ గ్రూప్స్గా డివైడ్ చేయబడింది? ఒక గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తికి ఇంకొక గ్రూప్ రక్తం ఎందుకు ఎక్కించరు? ఒకవేళ అలా ఎక్కిస్తే ఏమవుతుంది? అలాగే బ్లడ్ గ్రూప్స్ ఏవే ఉన్నాయి అని చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాదండి, మనుషుల్లో లాగానే జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటి రక్తం కూడా ఎర్రగానే ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వారం మనం మాట్లాడేసుకుందామా? ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నింటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదాన్ని కలుపుతూ పోతే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో తెలుసా అండి? అక్షరాల లక్ష కిలోమీటర్లు. లక్ష కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద వ్యవస్థ. 6 అడుగుల మనిషిలో 100 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి. అంటే మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమైందో కదా. అసలు రక్తం గుండె నుంచి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెను చేరుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గుండె, ఇది మనిషి శరీరానికి సెంటర్లో ఉండి ఏ శరీర భాగం చెడిపోకుండా నిరంతరం ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం మాక్సిమం ఆ జీవి బాడీ సైజును బట్టి ఉంటుంది. ఏ జీవి శరీరం అయితే పెద్దగా ఉంటుందో దాని గుండె వేగం తక్కువగా ఉంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి గుండె సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది, కానీ నీలి తిమింగళం బ్లూ వేల్ గుండె నిమిషానికి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అలాగే ఎలుకలాగా ఉండే షురువ్ అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒక్కసారి కొట్టుకుంటే సుమారు 30 ml రక్తం బయటకి పంప్ చేయబడుతుంది. మనిషి శరీరంలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. బరువు పరంగా చూస్తే మనిషి శరీర బరువులో సుమారు 7% రక్తం బరువు ఉంటుందండి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కేవలం 1 కప్పు అంత మాత్రమే రక్తం ఉంటుంది. ఈ రక్తంలో ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే భాగాలు ఉంటాయి. అంతేకాకుండా వాటితో పాటు ఐరన్, క్రోమియం, మాంగనీస్, జింక్, లెడ్ కాపర్, అన్నింటికంటే ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 mg గోల్డ్ ఉంటుందండి. గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ముందుగా మన శరీరంలోని అన్ని అవయవాలు

నుంచి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డయాక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మనం ఊపిరి ద్వారా తీసుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ రక్తంలో చేరుతుంది. ఇదే అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతూ ఉంటుంది. ఈ రక్తనాళాల గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్ ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటూ ఉంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. గుండె ఏం చేస్తుందంటే ముందు శరీర భాగాల్లో ఉన్నటువంటి రక్తాన్ని అంటే కార్బన్ డయాక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని తీసుకుని దాన్ని ఊపిరితిత్తులకు పంపించి అక్కడ ఆక్సిజన్ తో కలిపి కార్బన్ డయాక్సైడ్ ని తీసేసి ఆక్సిజన్ తో కలిపి దాన్ని మళ్ళీ గుండెకు తెప్పించుకుంటుంది. మళ్ళీ గుండె నుంచి మిగిలిన శరీర భాగాలకు పంపిస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ గా రక్తనాళాలు ఒకటేమో కార్బన్ డయాక్సైడ్ తో నిన్నటువంటి బ్లడ్ ని తీసుకొస్తే ఇంకొకటి ఆక్సిజన్ తో నిన్నటువంటి బ్లడ్ ని అవయవాలకు సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అండి? కేవలం జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి రక్తం ఎంత స్పీడ్గా బాడీలో తిరుగుతూ ఉంటుంది అనేసి. అయితే గుండె నుంచి వెళ్ళిన రక్తం 20% కిడ్నీలకు కూడా వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి నిమిషానికి ఒక కప్పు రక్తం కిడ్నీలో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కూడా మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా కరెక్ట్గా నిరంతరాయంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా కూడా మనిషి వెంటనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మెదడులోని కణాలు అసలు మళ్ళీ రిపేర్ కూడా అవ్వలేనంత డ్యామేజ్ కూడా జరుగుతుంది కొద్దిసేపు మెదడుకు కనుక రక్తం వెళ్ళకపోతే. అందుకోసం మెదడులో రక్తనాళాలు మెదడుకి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. వీటిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కూడా పిలుస్తారు. అంటే మెదడుకు వెళ్లే రక్తంలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నట్లయితే అవి బ్రెయిన్ వరకు చేరకుండా ఈ బ్యారియర్స్ ఆపేస్తాయి అన్నమాట. మన శరీరంలో గోర్లు, వెంట్రుకలు, డెడ్ సెల్స్ ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు మరియు ఆక్సిజన్ అందాల్సిన అవసరం లేదు. అవి తప్ప మిగిలిన అన్ని భాగాలకు రక్తం అవసరం. కానీ మన శరీరంలో లివింగ్ సెల్ అయినటువంటి బ్రతికున్న కణంతో తయారైన ఒక భాగానికి రక్తం వెళ్ళదు. అదే కంటిలోన ఉన్న కార్నియా. కార్నియాలో ఎటువంటి రక్తనాళాలు ఉండవండి. కార్నియా డైరెక్ట్గా వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రెటీనా పైన గనక రక్తనాళాలు ఉన్నాయనుకోండి అవి మనం చూసేటప్పుడు అడ్డంగా మనకి చూపు క్లియర్గా ఉండదు కాబట్టి అలా వాటి యొక్క నిర్మాణం జరిగింది. వాహ్. మరి రక్తం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 4 ప్రధాన భాగాల్లో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అలాగే ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు అనేవి రక్తంలో ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో అంత ఆక్సిజన్ ని, కార్బన్ డయాక్సైడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. మన రక్తంలో సుమారు 44% ఎర్ర రక్త కణాలే ఉంటాయండి. కేవలం ఒక చుక్క రక్తంలో సుమారు 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణం దాదాపుగా 120 రోజుల వరకు బ్రతుకుతుంది. తర్వాత అవి చనిపోయి వాటి ప్లేస్ లో కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఎముకలో ఉన్న బోన్ మ్యారో ద్వారా కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయండి. ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే, అంటే ఎంతైతే మన బాడీ లూజ్ అవుతుందో అన్ని వస్తూనే ఉంటాయి బోన్ మ్యారో ద్వారా. ఎర్ర రక్త కణం కౌంట్ ను కిడ్నీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు గానీ రక్త కణాలను ప్రొడ్యూస్ చేయమని కిడ్నీలు బోన్ మ్యారోకి హార్మోన్ ని పంపిస్తాయి. అప్పుడు బోన్ మ్యారో ఎక్కువగా ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. చూసారా, ఆహా ఎంత ఇంటర్లింక్డ్ అండి ఇవన్నీ. రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేసి. దీని వల్లనే రక్తానికి ఎర్రగా ఉండేటటువంటి లక్షణం వస్తుందన్నమాట. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈ వైట్ బ్లడ్ సెల్స్ పనిచేస్తాయండి. బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను రిలీజ్ చేసి వాటితో ఫైట్ చేస్తాయి ఇవి. అలాగే ప్లేట్లెట్స్, డెంగ్యూ
ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అనేసి. ప్లేట్లెట్స్ మన శరీరంలో ఎక్కడైనా రక్తనాళాలు డ్యామేజ్ అయితే ఈ ప్లేట్లెట్స్ రక్తనాళాలని రిపేర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ రక్తం కట్ అయిపోయి రక్తం బయటకు వస్తుంది అనుకోండి, ఆ రక్తస్రావాన్ని ఆపడానికి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్లడ్ బయటకు వచ్చిన కొద్దిసేపటి గడ్డకట్టేస్తుంది. గమనించారా, ఎప్పుడైనా రక్తస్రావాన్ని ఆపడానికి మన రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అనేవి అన్ని ఒక చోటకు చేరి ఒకదానికి ఒకటి అతుక్కొని పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని రక్తం ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఆపేస్తాయన్నమాట. ప్రోటీన్స్ తో ఏర్పడినటువంటి థ్రెడ్స్ ని దారాల్లాగా చేసి ఆ గాయం ఉన్నటువంటి ప్రాంతంలో మెష్ లాగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇవంతా మనకు కంటికి కనిపించవు, కానీ ఇన్బిల్ట్ గా మనకి జరిగిపోయే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే అసలు నిజంగా చాలా చాలా వండర్ గా అనిపిస్తుంది అండి. ఒక పెద్ద సైన్యం లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ. అలాగే ప్లాస్మా, రక్తంలో సుమారు 55% ప్లాస్మానే ఉంటుంది. ఈ ప్లాస్మాలో వాటర్ సాల్ట్ అన్ని ఉంటాయి. ఈ ప్లాస్మాలోనే యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే బ్లడ్ గ్రూప్స్, మానవుడి రక్త వర్గాల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసినటువంటి వ్యక్తి కార్లాండ్ స్టైనర్. ఈయనను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఈయన ద్వారానే ప్రపంచానికి ఏ, బి అలాగే ఓ బ్లడ్ గ్రూపులు పరిచయం అయ్యాయి. ఈయన బర్త్డే June 14, అందుకే దీనికి గుర్తుగా మనం June 14 ప్రపంచ రక్తదాన దినం జరుపుకుంటూ ఉన్నాము. ఏబిఓ లతో పాటుగా మనకు తెలిసినటువంటి కామన్ గా వినిపించే ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏబి. దీనిని కనుక్కున్నది డెకాస్టెల్లో స్టెర్లీ అనే ఇద్దరు కలిసి ఏబి గ్రూప్ ని కనుక్కున్నారు. మరి మనందరికి తెలిసినటువంటి బ్లడ్ గ్రూప్స్ 4, ఏ, బి, ఏబి అలాగే ఓ. వీటిలో మళ్ళీ పాజిటివ్, నెగటివ్స్ అనే ఉపవర్గాలు, సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి కదా. మొత్తం కలిపి ఇలాగా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు అనమాట. అంటే ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్, బి నెగటివ్, అలాగా టోటల్ గా మనకి 8 తెలుసు. అయితే వీటిని ఎట్లాగా డివైడ్ చేస్తారు అంటే, సాధారణంగా రక్తంలో 2 యాంటిజెన్స్ అలాగే యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. యాంటిజెన్ ఏ, యాంటిజెన్ బి, యాంటీబాడీ ఏ, యాంటీబాడీ బి. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఎర్ర రక్త కణం ఉపరితలంపై ఉండే ఈ యాంటిజెన్స్ ను ఆధారంగా చేసుకునే మనుషుల్లో బ్లడ్ గ్రూప్స్ ను డిసైడ్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నటువంటి వ్యక్తికి యాంటిజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది అనమాట. అలాగే బ్లడ్ గ్రూప్ బి ఉంటే వాళ్ళకి యాంటిజెన్ బి ఉంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్న వాళ్ళకి యాంటిజెన్ ఏబి ఉంటుంది, యాంటీబాడీస్ ఏమీ ఉండవు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి యాంటిజెన్స్ ఏమీ ఉండవు, యాంటీబాడీస్ ఏబి ఉంటాయన్నమాట. అంటే యాంటిజెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ గ్రూప్ ని మనం ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓలో యాంటిజెన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్ ని ఓ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఏ అనుకుంటే వారి బ్లడ్ యొక్క సర్ఫేస్ పైన యాంటిజెన్ ఏ ఉంటుందన్నమాట. బ్లడ్ గ్రూప్ రావడానికి జెనెటిక్ ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని అంటే వారసత్వాల కారణంగా వస్తాయి. కొన్ని కొన్నిసార్లు అసలు బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ ఏ సంబంధం లేకుండా, అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి సంబంధం లేనటువంటి బ్లడ్ గ్రూప్స్ కూడా కొన్ని కొన్నిసార్లు పిల్లలకి రావచ్చు. మరి రక్తం అందరికి ఎర్రగానే ఉన్నా కూడా అందరి రక్తం అందరికీ సెట్ అవ్వదు. ఎవరి బ్లడ్ గ్రూప్ కి సంబంధించినటువంటి రక్తం ఉందో వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తికి అవసరమైతే రక్తం ఇవ్వాలి. అలా కాదు అంటే చాలా అనర్థాలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ లో యాంటిజెన్స్ ఉంటాయి కదా, అవి సేమ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటిజెన్ ఏ ఉంటుంది కాబట్టి బ్లడ్ ను రిసీవ్ చేసుకునే వారు కూడా యాంటిజెన్ ఏ ఉంటే వారికి మాత్రమే వీళ్ళు ఇవ్వడానికి అర్హులు. యాంటిజెన్ ఏ అనేది బ్లడ్ గ్రూప్ ఏ వారికి, బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది. ఏబిలో ఏ ఉంటుంది, బి ఉంటుంది కదా. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబికి కూడా డొనేట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ గ్రూప్ బి వాళ్ళు బ్లడ్ గ్రూప్ బికి ఇవ్వచ్చు, అలాగే ఏబికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏబిలో కూడా బి కూడా ఉంటుంది కాబట్టి. బ్లడ్ గ్రూప్ ఏబి వాళ్ళు మాత్రం కేవలం ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. ఓన్లీ యాంటిజెన్ ఏ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఏబి వాళ్ళు ఇచ్చారనుకోండి, వీళ్ళలో 2 ఉంటాయి, అప్పుడు బి కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళు ఓన్లీ ఏబి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు
అన్ని బ్లడ్ గ్రూపుల వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకు యాంటీజెన్స్ అన్నవి అసలు ఉండనే ఉండవు, యాంటీబాడీస్ మాత్రమే ఏవి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎందులోకైనా వెళ్ళి ఇమడగలరు. అందుకే వీళ్ళను విశ్వదాతలు అంటారు.

ఇవ్వచ్చు, నెగటివ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ పాజిటివ్ అలాగే ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు, అదే ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ నెగటివ్కి ఏబి నెగటివ్కి ఏ పాజిటివ్కి ఏబి పాజిటివ్కి కూడా ఇవ్వచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి పాజిటివ్కి ఇస్తారు, ఏబి పాజిటివ్కి ఇస్తారు, కానీ ఏబి నెగటివ్కి కానీ బి నెగటివ్కి కానీ వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్స్కే ఇవ్వాలి, అదే నెగటివ్ వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి బి నెగటివ్ వాళ్ళు అయితే బి నెగటివ్కి ఇవ్వచ్చు, ఏబి నెగటివ్కి ఇవ్వచ్చు, బి పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్కి కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ విషయానికి వచ్చామనుకోండి, ఏబి పాజిటివ్ వాళ్ళు ఏబి పాజిటివ్ వాళ్ళకు మాత్రమే ఇవ్వగలరు అనమాట. కానీ వీళ్ళు అందరి నుంచి తీసుకోగలరు, నెగటివ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోగలరు, అలాగే మిగిలిన అన్ని గ్రూప్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాబట్టే వీళ్ళని ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత, మెయిన్ గా ఏబిలో కూడా ఏబి పాజిటివ్ వాళ్ళని విశ్వగ్రహిత అంటారు. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఇవ్వగలరు అనమాట. ఇప్పుడు ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేసేయచ్చు, కాబట్టి వీళ్ళని విశ్వదాత అంటారు. ఓ నెగటివ్ మెయిన్ గా అందరికి కూడా ఇచ్చేయచ్చు కాబట్టి విశ్వదాత అంటారు. మన శరీరంలో కొన్నిసార్లు కొన్ని రకాల పరిస్థితుల కారణంగా మన బ్లడ్ గ్రూప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. శరీరంలో బోన్ మ్యారో మార్చడం, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా బాడీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్లడ్ గ్రూప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేంజ్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ మళ్ళీ కొంతకాలానికి నార్మల్ లాగా మారిపోతూ ఉంటుంది. సేమ్ పాతగా ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉందో ఆ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్ చాలా అరుదుగా జరుగుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేసి మ్యాచ్ అయితే మాత్రమే బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ వేరే బ్లడ్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తే బ్లడ్ తీసుకున్నటువంటి వ్యక్తులు రెడ్ బ్లడ్ సెల్స్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ కారణంగా బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. దీని ద్వారా హార్ట్ అటాక్స్, పారాలసిస్, హై బీపీ, ఫిట్స్, ఫీవర్, వామిటింగ్స్ లాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండి మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే బ్లడ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి బ్లడ్ ని ఇస్తూ ఉంటారు. రక్తాన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేసినా ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ సరఫరా చేయడంతో మినహా రోగ నిరోధక వ్యవస్థకు కృత్రిమ రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి ఏదైనా అవసరం వచ్చినట్లయితే రక్తదానం మినహా వేరే ప్రత్యామ్నాయం కూడా మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా లేదు. బ్లడ్ డొనేషన్ మాత్రమే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల తీసుకున్న మనిషే కాదండి, డొనేట్ చేసిన వ్యక్తి కూడా చాలా ఆరోగ్యపరంగా మంచి విషయాలు జరుగుతాయి. వాళ్ళకు కూడా ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల గుండె మరియు లివర్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రక్తదానం వలన క్యాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అలాగే రక్తదానం వల్ల బరువు తగ్గించుకోవచ్చు, ముఖంలో మడతలు కూడా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో అతి అరుదైన అలాగే అతి ప్రమాదకరమైన బ్లడ్ గ్రూప్ గురించి కూడా తెలుసుకుందాము. అదే రానల్ బ్లడ్ గ్రూప్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కంటే కూడా తక్కువ మందిని ఈ రానల్ బ్లడ్ గ్రూప్ గా గుర్తించబడ్డారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే. ఎంత అరుదైన బ్లడ్ గ్రూప్ కదా ఇది. ప్రతి 60 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతవరకు ఈ బ్లడ్ గ్రూప్ దాతలు కూడా కేవలం 10 మంది మాత్రమే ఉన్నారట. 1961లో ఆస్ట్రేలియాలో ఈ రనల్ బ్లడ్ గ్రూప్ ని కలిగినటువంటి వ్యక్తిని గుర్తించారు. ఇప్పటి వరకు ఈ రనల్ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వ్యక్తులు యూరప్, జపాన్, భారత్, అమెరికా తదితర దేశాల్లో ఉన్నారు. కానీ వారి యొక్క సంఖ్య 50 కంటే తక్కువ. రనల్ గ్రూప్ తర్వాత అరుదైన బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ ఈ మాట కొన్నిసార్లు విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన జన్యుపరమైన పరిస్థితి వల్ల ఏర్పడుతుంది. మొట్టమొదటిసారిగా 1952లో బాంబేలో గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. ఇది ఎంత అరుదైందంటే భారతదేశంలో ప్రతి 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 1,000,000లో 4 ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే 10 లక్షల మందిలో 4 ప్రపంచ వ్యాప్తంగా ఉంటే భారతదేశంలో 10,000 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే భారత్లో ఎక్కువ మంది ఈ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఇది దక్షిణ భారతదేశం, బాంబే, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల్లో గుర్తించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి విజయవంతమైన రక్త మార్పిడి మానవుడి నుంచి మానవుడికి విజయవంతమైన

ఇది ఎప్పుడు అంటే 1818లో ఇంగ్లాండ్లో జేమ్స్ బ్లెండెల్ అనే ఒక వైద్యుడు చేశాడు. ప్రపంచంలో మొదటి రక్త బ్యాంక్ 1937లో స్థాపించారు చికాగో అమెరికాలో. డాక్టర్ బెర్నాల్డ్ ఫ్యాంటస్ అనే అతను స్థాపించారన్నమాట. ఆయనే మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. రక్తాన్ని నిలువ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించే విధానాన్ని కూడా ప్రారంభించారు. దీని ఆధారంగా తీసుకునే తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రక్త బ్యాంకులు ఏర్పడ్డాయి. భారతదేశంలో మొదటి రక్త బ్యాంక్ 1942లో స్థాపించారు కోల్కట్టాలో. ఎందుకు అనంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడినటువంటి సైనికులకు రక్తం అవసరమయ్యేది. అందుకోసమే భారత్ లో మొట్టమొదటిసారిగా రక్త బ్యాంక్ అప్పుడు 1942లో స్థాపించబడింది. ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్ కలకత్తాలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గా కొనసాగుతూ ఉంది. సో ఈ రోజున 1942లో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ ని భారత్ లో స్థాపించిన రోజుకు గుర్తుగా అక్టోబర్ 1న ప్రతి సంవత్సరం మనం జాతీయ రక్తదాన దినోత్సవం నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బ్యాంకు ద్వారా తర్వాత భారత్ లో రక్తదాన ఉద్యమాలు ఆధునిక రక్త బ్యాంకింగ్ సిస్టమ్లు కూడా మొదలయ్యాయి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? మనుషుల్లాగానే జంతువులకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి. కుక్కలకు కూడా డిఈఏ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటుందన్నమాట. ప్రధానంగా దీంట్లో డిఈఏ 1, డిఈఏ 1.2, డిఈఏ 7 ఇలా రకాలుగా ఉంటాయి. పిల్లులకు కూడా మనుషుల్లాగానే ఏబి అనే రక్త గ్రూపులు ఉంటాయి. కానీ ఇది మనుషుల్లో ఉన్న రక్తం లాంటిది కాదు, జస్ట్ నేమ్ మాత్రం అదే ఉంటుంది. ఎక్కువగా పిల్లుల్లో ఏ గ్రూప్ ఉంటుందన్నమాట. గుర్రాలకు 30కి పైగా రక్త గ్రూపులు ఉంటాయి. అందులో 7 ప్రధానంగా ACDKPQU ఉంటాయన్నమాట. ఆవులకు 11 రకాలు ఉంటాయి. అందువల్లనే అంటే జనరల్ గా యానిమల్స్ కి చాలా ఇంకా మనుషుల కంటే ఇంకా క్లిష్టంగా ఉంటాయి అన్నమాట రక్తము. సో ఈ మనుషులకి అందుకే జంతువులకి రక్తం సరిపడదు. ఒకరి రక్తాన్ని ఒకరికి అసలు ఇవ్వలేమన్నమాట. మనుషుల్లోనే వేరే గ్రూప్ అయితే ఇస్తే కష్టం అంటుంటే ఇంకా జంతువుల్లోంచి తీసి ఎలా ఇస్తాం చెప్పండి. అలాగే మనుషులు జంతువులకు కూడా సెట్ అవ్వదు. అలాగే మనుషులకైతే రక్తం ఎర్రగానే ఉంటుంది, కానీ కొన్ని జంతువుల్లో రక్తం ఎర్రగా ఉండదండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటుంది. కుక్క, పిల్లి, పక్షులు వీటన్నింట్లో ఎర్రగానే ఉంటుంది. కానీ చేపలు, రొయ్యలు, పీతలు, సాలీడులు వీటన్నింట్లో నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, హిమోగ్లోబిన్ వల్లనే రక్తం ఎర్రగా ఉంటుందని. వీటిలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండదన్నమాట. హిమోసైనిస్ అనే పదార్థం ఉంటుంది, దానివల్ల వీటికి ఈ నీలం కలర్ లో ఉంటుంది. అలాగే కొన్ని సముద్రపు కీటకాలు పురుగుల్లో పచ్చ రంగులో, బ్లూ కలర్ లో, పర్పుల్ కలర్ లో, అలాగే ఇంకొన్ని ఐస్ ఫిష్ వంటి వాటిలో పారదర్శకంగా అంటే తెల్లగా ఉంటుంది. మనకి రక్తం బయటకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, లోపల రక్తం వెళ్తూ ఉంటుంది కానీ అది వైట్ కలర్ లో ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చాలా తమాషాగా ఉంది కదా, అది ఏంటో లిక్విడ్ లే అని అనుకుంటాం మనం నార్మల్ గా మనం రొయ్యల్లో ఇలా చూస్తూ ఉన్నప్పుడు, కానీ అది యాక్చువల్ గా బ్లడ్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటూ ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉన్నట్లయితే అది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దాంతో ఆ మార్గం చిన్నది అయిపోయి ఆ తర్వాత ఆ మార్గంలో రక్తం ప్రవహించడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి మార్గం గుండా రక్తాన్ని పంపించడానికి గుండె ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు పోను ఏమవుతుందంటే హార్ట్అటాక్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రక్తనాళాలు మన బాడీలోని టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా స్ట్రైన్ కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోతాయి, స్టిఫ్ గా మారిపోతాయి. అలాంటప్పుడే బీపీ పెరిగిపోయి ఒక్కసారిగా మెదడులో ఉన్నటువంటి సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి స్ట్రెస్ కు గురి కాకుండా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన, రోజు వ్యాయామం చేయడం వలన, మాంసాహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, యోగా మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్లతో స్నానం చేయడం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తింటూ ఉండడం శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బాగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు కూడా కూర్చొని ఉండకూడదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు లేచి తిరుగుతూ ఉంటేనే బ్లడ్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట, పంప్ అవుతూ ఉంటుంది బాడీలో. ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా భాగానికి తిమ్మెర్లు, నొప్పి అలా అనిపిస్తూ ఏదో కుట్టినట్టుగా ఉండడం లాగా ఉంటుంది కదా, అప్పుడు ఆ శరీర భాగానికి రక్తం సరిగ్గా అందట్లేదు అని అర్థం.
కాబట్టి అప్పుడు అక్కడ కొద్దిగా ప్రెషర్ ని పెట్టడం, లేసి నడవడం లాంటివి చేసి ఆ భాగానికి రక్తం సరఫరా అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు, లక్షల కిలోమీటర్ల పొడవు ఉండే రక్తనాళాలకు రక్తం సక్రమంగా ప్రవహించడానికి మన పిడికడంత గుండె నిరంతరం కష్టపడుతూనే ఉంటుందండి. దానికోసం మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకు ఒకసారి ఏదో ఒక మూల నుంచి ఎవరికో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీకైతే ఏమి, ప్రమాదంలో గాయపడిన వ్యక్తికైతే ఏమి, క్యాన్సర్ తో పోరాడుతున్న వాళ్ళకైతే ఏమి, ప్రతి ఒక్కరికి రక్తం అన్నది చాలా చాలా అవసరం. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం వారికి జీవితాన్ని ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి మన దేశం లాంటి దేశాల్లో రక్తం యొక్క అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అవసరాలకు అనుగుణంగా కృత్రిమంగా మనం రక్తాన్ని ఫ్యాక్టరీలో తయారు చేయలేం కదా. అది కేవలం మనుషులకు మాత్రమే ఇవ్వగలిగేది. కాబట్టి సాటి మనిషికి మనం రక్తాన్ని ఇచ్చి కూడా సహాయం చెయ్యాలండి. మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యకరమైన రక్తం మరొకరికి జీవితంగా మారే అవకాశం మనకి ఈ రక్తదానం ఇస్తుంది. అది మనకి కూడా ఎంతో గొప్ప విషయం కదా. అందుకే రక్తదానం చేద్దాం, తోటి మనుషులకు జీవితాన్నిద్దాం. ఇవండి ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసాలో విశేషాలు. మామూలుగా మన శరీరం యొక్క నిర్మాణం, దాని పనితీరు గురించి ఆలోచిస్తుంటేనే ఎన్నో ఆశ్చర్యకరంగా కొత్త కొత్త డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. అందులో బ్లడ్ అన్నది ఒక పార్ట్ మాత్రమే. దాంట్లో కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని వింతలు దాగున్నాయో కదా. మనిషితో పాటు మన శరీరంలో మనతో ఉండే రక్తం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే అందరికి తెలుసు రక్తం అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో అని. మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు గాయాలు తగిలినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఇంత డీటెయిల్డ్ గా బ్లడ్ లో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. ఎస్, మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ కావ్య. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. బాయ్ బాయ్.

0: save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో అలనాటి మధురగీతం విందాం. ఈనాటి అలనాటి మధురగీతంలో ముగ్గురు ముగ్గురే చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినటువంటి ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. రచన వేటూరి. ఇప్పుడు విన్నాం ఈ పాట.

ఇప్పటి వరకు అలనాటి మధురగీత విన్నారు. ముగ్గురు ముగ్గురు ముగ్గురే చిత్రం నుండి ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువాకు పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్ష సిర్ఫ్ యహ న పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భి దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్, ప్రోయాక్టివ్, గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: डिफेंस सेक्टर में भी हम सेल्फ रिलायंस पर विशेष बल दे रहे हैं. हम चाहते हैं कि हमारे डिफेंस इक्विपमेंट, हमारे वेपन्स, ये सब देश में ही और देश के लोगों के हाथों से ही बने, और इस प्रोसेस में फाइनेंशियल मैनेजमेंट की भूमिका मैं मानता हूं कि बहुत ही महत्वपूर्ण है. जब हम डोमेस्टिक डिफेंस इंडस्ट्री को सपोर्ट करते हैं, जब हम मेक इन इंडिया को प्रमोट करते हैं, तो हमारे फाइनेंशियल सिस्टम्स को भी उसी तरह फ्लेक्सिबल और एफिशिएंट होना चाहिए. यह तभी संभव है.
0: వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని, తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

0: గాంధీ జయంతి సందర్బంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళిక విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసానవాణి కార్యక్రమంలో పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్న గూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం.
2: వినండి, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మ గారి ప్రసంగం.
3: ఈరోజు మనం పనసలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. అసలు పనసపండు విలువ వృద్ధి ఎందుకు అవసరం అంటే, పనసపండు మన దేశంలో విస్తారంగా లభించే ముఖ్యమైన పండు, కానీ సీజన్లో ఒకేసారి ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల రైతులకు సరైన ధర లభించదు. కాబట్టి పనసపండు పెద్దదిగా ఉండటం, కోసిన తర్వాత త్వరగా నాణ్యత తగ్గటం, రవాణా మరియు నిల్వలో ఇబ్బందులు ఉండటం వల్ల కొంత భాగం మనకి పనసపండు వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనసను వివిధ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా దాని నిల్వ కాలాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా సాధారణ పండుగా అమ్మటం కంటే వివిధ రకాల ఆధారిత ఉత్పత్తులు అనగా చిప్స్, పిండి, పచ్చడి, పనస జామ్, నెక్టార్, రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి అమ్మితే మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. దీనినే మనం విలువ వృద్ధి అంటాము. తర్వాత పనస పండులో పోషక విలువల గురించి తెలుసుకుందాం. పనసపండు మంచి శక్తినిచ్చే ఆహారం. పండిన పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, ఆహార పీచు, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పనస గింజలను కూడా పారేయాల్సిన అవసరం లేదు. గింజల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ఉడికించి తినవచ్చు లేదా ఎండబెట్టి పిండి తయారు చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల పనసలోని తొనలు మాత్రమే కాకుండా గింజలు, పండని పనస భాగం కూడా ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పండని పనసతో ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చో చూద్దాము. పండని పనసకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. దీన్ని కూరగా ఉపయోగించడమే కాకుండా అనేక ఉత్పత్తులుగా కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు పనస చిప్స్, పనస పచ్చడి, పనస కూర మిశ్రమాలు, రెడీ టు కుక్ పనస ముక్కలు, డిహైడ్రేటెడ్ పనస ముక్కలు, పనస పిండి, కట్లెట్లు, ప్యాటీలు వంటి స్నాక్ ఉత్పత్తులు తయారు చేసుకొనవచ్చు. పండని పనసకు మాంసాన్ని పోలిన తంతువుల నిర్మాణం ఉండటం వల్ల శాకాహార ఆహార ఉత్పత్తుల్లో కూడా దీనిని మనం వినియోగిస్తున్నాము. పనస చిప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు? చిప్స్ తయారీకి సాధారణంగా పూర్తిగా పండని గట్టిగా ఉన్న పనస తొనలను ఎంచుకుంటారు. ముందుగా పనసను కోసి తొనలు వేరు చేయాలి. వాటిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించాలి. తర్వాత అవసరమైన పరిమాణంలో ఉప్పు లేదా మసాలా కలపాలి. చిప్స్ తయారీలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నూనె నాణ్యత, వేయించే ఉష్ణోగ్రత, పరిశుభ్రత మరియు ప్యాకేజింగ్. తేమ లోపలికి రాకుండా సరైన ప్యాకింగ్ చేస్తే చిప్స్ ఎక్కువ కాలం కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం పండని పనసతో ఏమేమి ఉత్పత్తులు చేసుకోవచ్చో చూసాము. ఇప్పుడు పండిన పనసతో ఏ ఉత్పత్తులు చేసుకోవచ్చు? పండిన పనస తొనలు చాలా సువాసనతో, సహజ తీపితో ఉంటాయి. అందువల్ల వీటితో చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ముఖ్యంగా పనస జామ్, జెల్లీ, స్క్వాష్, నెక్టార్, వివిధ రకాల పానీయాలు, పనస పల్ప్, ఐస్ క్రీమ్, పనస బార్ లేదా పనస లెదర్, క్యాండీ, పనస హల్వా, పనసతో వివిధ రకాల బేకరీ ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. పండిన పనసను పల్ప్ రూపంలో నిల్వ చేస్తే సీజన్ కానప్పుడు కూడా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత పనసపండు పిండి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? పనసపిండి అనేది ముఖ్యమైన విలువ ఆధారిత

ఉత్పత్తి. సాధారణంగా పండని పనస ముక్కలను లేదా పనస గింజలను శుభ్రపరిచి ఎండపెట్టి పొడి చేసి పిండి తయారు చేస్తారు. ఈ పిండిని ఇతర పిండిలతో కలిపి వివిధ ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు రోటీలు, దోశలు, బిస్కెట్లు, కుకీలు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. పనస గింజల పిండి కూడా ఆహార ఉత్పత్తులకు ప్రత్యేక రుచి, పోషక విలువలను అందించగలదు. తర్వాత పనస గింజలతో విలువాధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ పనస గింజలను సాధారణంగా చాలామంది పారేస్తుంటారు, కానీ వాటికి కూడా మంచి ఆహార విలువ ఉంది. గింజలను ఉడికించి నేరుగా తినవచ్చు, అలాగే వాటిని ఎండబెట్టి పిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ పిండిని బిస్కెట్లు, రోటీలు, స్నాక్స్ వంటి ఉత్పత్తుల తయారీలో కొంత పరిమాణంలో ఉపయోగించవచ్చు. గింజలను కాల్చి స్నాక్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే పనసపండులో వ్యర్థంగా భావించే భాగాలను కూడా సరైన సాంకేతికతతో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. తర్వాత పనస ఉత్పత్తుల తయారీలో పరిశుభ్రత యొక్క పాత్ర. ఆహార ప్రాసెసింగ్లో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశం. పండ్లను ప్రాసెసింగ్కి ముందు మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఉపయోగించే కత్తులు, పాత్రలు, కట్టింగ్ బోర్డులు, వివిధ యంత్రాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. పనస కోసేటప్పుడు చేతులకు కత్తులకు అంటుకునే జిగురు వల్ల పని కష్టమవుతుంది. అందువల్ల పరిశుభ్రమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలి. ఉత్పత్తి తయారైన తర్వాత చేతులతో ఎక్కువగా తాకకుండా వెంటనే ప్యాకింగ్ చేయడం మంచిది. పరిశుభ్రత పాటిస్తే ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిల్వకాలం మెరుగుపడుతుంది. తర్వాత ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత. విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ప్యాకేజింగ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు చిప్స్కు తేమ రాకుండా ఉండాలంటే ప్యాకెట్లు అవసరం. పానీయాలు, జామ్, పచ్చడి వంటి ఉత్పత్తులకు అనుకూలమైన ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ను ఉపయోగించాలి. ప్యాకెట్ మీద ఉత్పత్తి పేరు, తయారీ తేదీ, ఉపయోగించవలసిన గడువు, నికర బరువు, పదార్థాల వివరాలు మరియు అవసరమైన లేబులింగ్ సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ఉంటే వినియోగదారులను కూడా సులభంగా ఆకట్టుకోవచ్చు. ఇప్పుడు పనస విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులు ఎలా లాభపడవచ్చు? రైతులు కేవలం పండును మార్కెట్లో అమ్మితే సీజన్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది, కానీ అదే పనసను ప్రాసెస్ చేసి అమ్మితే అదనపు విలువ లభిస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో తక్కువ ధరకు అమ్మాల్సిన పనసను చిప్స్, పిండి, పచ్చడి లేదా పల్ప్గా మార్చి ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్మితే రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక రైతు స్థాయిలో చేయడం కష్టమైతే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు లేదా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లుగా ఏర్పడి చేసుకొనవచ్చు. ఇలా చేస్తే యంత్రాల ఖర్చు, ప్యాకేజింగ్ ఖర్చు మరియు మార్కెటింగ్ ఖర్చును కూడా పంచుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ పనస విలువాధారిత ఉత్పత్తుల తయారీలో మహిళల పాత్ర లేదా మహిళా స్వయం సహాయక సంఘాలను ఎలా ఉపయోగించుకోవచ్చు. చిన్న స్థాయిలో పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మహిళా స్వయం సహాయక సంఘాలకు మంచి ఆదాయం మార్గంగా మారవచ్చు. ప్రత్యేకంగా ఈ పనస చిప్స్, పచ్చడి, జామ్, పిండి, స్నాక్స్ వంటి ఉత్పత్తులను చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. అయితే మంచి ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, సరైన శిక్షణ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, ప్రదర్శనలు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయవచ్చు. తర్వాత పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. పనస పండులో వ్యర్థాలను తగ్గించడానికి విలువ వృద్ధి చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా పనసను కోసినప్పుడు తొక్క, మధ్య భాగం,

0: గింజలు వంటి చాలా భాగాలు వ్యర్థంగా మారుతాయి. కానీ సమగ్ర ప్రాసెసింగ్ విధానాన్ని అనుసరిస్తే గింజలను ఆహార ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. పండని భాగాలను పిండి లేదా ఇతర ఉత్పత్తులుగా మార్చవచ్చు. కొన్ని మిగులు పదార్థాలను పశువుల ఆహారం లేదా కాంపోస్ట్ తయారీలో ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పండును అమ్మటం అనే ఆలోచన నుంచి పండు మొత్తాన్ని వినియోగించటం అనే ఆలోచనకు మనం మారాలి. ఇది రైతుకు ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆహార వృధాను కూడా తగ్గిస్తుంది. మార్కెటింగ్లో రైతులు లేదా చిన్న పారిశ్రామికవేత్తలు గుర్తించుకోవాల్సిన అంశాలు. ముందుగా వినియోగదారుల అవసరాలను తెలుసుకోవాలి. నేటి వినియోగదారులు నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన, శుభ్రమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అందువల్ల చిన్న ప్యాక్లలో చిప్స్, రెడీ టు కుక్ పనస పిండి వంటి ఉత్పత్తులను అందించవచ్చు. ఉత్పత్తికి మంచి పేరు, ఆకర్షణీయమైన లేబుల్, నాణ్యమైన ప్యాకేజింగ్ ఉండాలి. స్థానిక ప్రత్యేకతను కూడా మార్కెటింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి నాణ్యమైనదైనా కానీ ఆకర్షణీయమైన లేబుల్ లేకపోవడంతో దాన్ని వినియోగదారులు కొనడానికి ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా ఒకసారి కొనుగోలు చేసిన వినియోగదారుడు మళ్ళీ కొనాలంటే ఉత్పత్తి నాణ్యత ప్రతిసారి ఒకేలా ఉండాలి. ఈ పనస విలువ వృద్ధిలో యువతకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. యువతకు ఇందులో మంచి వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పనస ప్రాసెసింగ్ యూనిట్, చిప్స్ తయారీ, డిహైడ్రేటెడ్ ఉత్పత్తులు, పనస పిండి, రెడీ టు కుక్ ఉత్పత్తులు, పానీయాలు వంటి విభిన్న రంగాల్లో చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కేవలం తయారీ మాత్రమే కాకుండా ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఆన్లైన్ విక్రయాలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నంతా యువత వినియోగించుకుని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల పనసను ఒక సీజనల్ పండుగ కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపార అవకాశంగా కూడా మనం చూడవచ్చు. చివరిగా రైతులకు, వినియోగదారులకు ఇచ్చే సందేశం, పనసపండు మనకు ప్రకృతి అందించిన విలువైన ఆహార సంపద. దాన్ని కేవలం పండుగ మాత్రమే చూడకుండా అనేక రకాల ఉత్పత్తులుగా మార్చే అవకాశాన్ని గుర్తించాలి. రైతులు మార్కెట్లో మిగులు ఉత్పత్తిని వృధా చేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విలువ పెంచుకోవాలి. మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు చిన్న స్థాయిలో పనస ఆధారిత ఉత్పత్తుల తయారీని ఉపాధి అవకాశంగా తీసుకోవచ్చు. వినియోగదారులు కూడా స్థానికంగా తయారయ్యే నాణ్యమైన పనస ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పనసను పండుగ అమ్మటం కంటే విలువైన ఉత్పత్తిగా మార్చితే రైతుకు అదనపు ఆదాయం, వినియోగదారునికి వైవిధ్యమైన ఆహారం, సమాజానికి తక్కువ ఆహార వృధా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రేడియో టాక్ ద్వారా పనస విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.
1: పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించి వెంకటరామన్నగూడెం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఈ పద్మగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలెక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే, నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బన్ డిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే ఐబిఏ 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే, ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత, అలాగే ఆకు తొలచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చ పురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చ పురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరెల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: మీరింతవరకు చామంతి పూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: परम तो सब यही डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
3: सच
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: మీరింతవరకు కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టిఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్

0: గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అని మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమ జాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము. వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు, 4 తెగలు ఉన్నారు. వారు కూడా కొలాము, చెంచు, ఇంకా పోటీ కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. నీళ్ల తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు. కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
1: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
0: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి. గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అనంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయ వారు ఎక్కడ ఉంటారు అనంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, అస్వైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగల కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయ తెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ముకొయ అనేది ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీలో ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటి వరకు నేను ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
1: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
0: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ 5 తెగల వారికి భాష ఉంది. సో ఈ 5 తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టళ్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా

0: ఆయా ఏరియాలలో. ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేసామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిది కూడా మనం తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనం ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనబడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇది ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి 3 నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండి లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికీ కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్. ఇది కోయా పండుగ వీటిని మనము డాక్యుమెంట్ చేయడము. అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వాటిని డాక్యుమెంట్ చేయడము. ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తాడు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993 వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటినీ కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికి సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీమ్ గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు. చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్, తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగలప్పుడు ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు, గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాము మ్యూజియంస్ లో. సో దట్ ప్రతి ఒక్కళ్ళు ఆ గిరిజన ఆవాసాలకు వెళ్లకుండానే ఈ మ్యూజియంలను చూడడం ద్వారా గిరిజనులు అంటే ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఏమున్నవి అనేది ఈ మ్యూజియంలలో చూడగలుగుతారండి.
1: మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు? మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలల్లో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
1: తర్జుమా చేస్తాము.
0: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేశాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాన్ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసీ మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేతిస్తూ ఉంటాము.
1: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
0: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో పిహెచ్డి కానివ్వండి, ఎంఫిల్ కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటివరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారంతో.
1: అవునండి, హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించిన ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ఎన్ టిఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
5: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి మరుగున పడిపోయి యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే

0: అసలైనటువంటి సైన్సు అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందేలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యాసంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 ముందుగా 1898 శివకర్ బాపూజీ తల్పడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భరద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం, ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564వ సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారి కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము, కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం కనుక ఎప్పుడైతే అందిస్తామో, వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహమహులైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు, ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
0: అలాగే శస్త్రచికిత్సలు,
1: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు, రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని, ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ, మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల
0: విశ్వవిద్యాలయం,
1: విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి, చర్చించి, వాదించి, ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే, ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
0: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
1: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
0: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్థూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
1: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకే పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు.

0: ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జట్టన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూర్ దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాల ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణుగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: నమస్తే. మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: మీరింతవరకు దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా చాలా మంది అయితే మనకు మెసేజ్లు చేసేస్తున్నారండి. మరి మనకు ముందుగా మెసేజ్ చేసిన వారు చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, కృప వీరందరూ మంచిరాల నుంచి మా కోసం మావిచి గురు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: వధు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్, నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి.
2: వధువు వస్తున్నదీ.

0: వాయిదా లేకుండా జడ్జిమెంట్ చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి గురుగారు.
2: పాటమ్మా, పాడేస్తే పోలా.

తర్వాత పాట కోరుతున్న వారు పొదలకూరు రోడ్డు శ్రీ టవర్స్ అపార్ట్మెంట్ నుంచి విజయ, శ్రీకాంత్, ఆశ్రిత అండ్ రక్షిత వీరందరూ ఈగా చిత్రం నుండి పాట కావాలని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్నవారు దగ్గదత్తు నుంచి ముప్పాళ్ల శ్రీనివాసులు, సీతమ్మ, గాయత్రి, జాహ్నవి వీరందరూ మా కోసం నువ్వే కావాలి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

అనుకుంటూ. ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी భవిష్య
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గి కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని

0: విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపాజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాలింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుంటీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన, సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికను సిద్ధం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ది, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్ట్రపతికున్న అచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీ పడని నిబద్ధతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్ లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్ లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈ రోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న బాలయోగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్ధతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బంగారు కానుక. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం 9:25 దాటి 13 సెకండ్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. కేవి మహదేవన్ గారిని అందరూ కూడా మామ అని పిలుస్తారు. ఎందుకంటే తెలుగులోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ హీరోలతో అద్భుతమైన హిట్లు ఇచ్చారు. మంచి మనసులు సినిమాలో మామ మామ అనే పాటకు బహుళ ప్రజాదరణ పొందింది. ఈ సినిమాతోనే మహదేవన్ గారిని అందరూ మామ అని పిలిచేవారు. సాహిత్యం రాసిన తర్వాతే స్వరాలు సమకూర్చేవారు మన కేవి మహదేవన్ గారు. మీరు ఎక్కువగా జానపదాలు, శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి శ్రావ్యమైనటువంటి బాణీలు అందించటంలో దిట్ట. శంకరాభరణం చిత్రంతో 1980వ దశాబ్దం ప్రారంభించి క్లాసికల్ సంగీతానికి పెద్దపేట వేశారు మన మామ. వీరు సంగీతం సమకూర్చిన అడవి రాముడు, శ్రీనివాస కళ్యాణం, మోగ మనసులు, ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. వీరికి సంగీతంలో సహాయకుడిగా పొహళేంది అనే మలయాళి సంగీతకారుడు చివరి వరకు మామతోనే పనిచేశారు. మీరు అద్భుతమైన సంగీతం అందించిన పాటలు ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. సంగీత దర్శకులు చక్రవర్తి గారు జానపద బాణీలను శాస్త్రీయ రాగాలతో అత్యంత చిత్రతతో మిళితం చేసి సామాన్య ప్రేక్షకులకు సైతం ఉర్రూ తొలగించే మాస్ పాటలు అందించడంలో వీరు సిద్ధాస్తులు. మీరు కూర్చున్న చోటే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చేవారు. తన కెరీర్ లో దాదాపు 960 చిత్రాలకు గాను సంగీతం అందించారు. ఒక్క 1989 సంవత్సరంలోనే విడుదలైన మొత్తం చిత్రాలలో 66 సినిమాలకు వీరే సంగీతం అందించడం భలే అద్భుతం అన్నమాట. వీరికే దక్కుతుంది ఆ రికార్డు. వీరు సంగీతం అందించిన చిత్రాలలో కొన్ని పాటలు విందామా ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో. అత్తకీయుడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట

బండోడు గుండం మధ్యచరణకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అడవి సింహాలు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన వీటరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: भारती एफएम 101.3।
1: వినిపించిన రాగాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటున్నటువంటి పాట బుద్ధిమంతుడు చిత్రానికి ఘంటసల్లా పీసీసీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం 10:42 దాటి 47 సెకండ్లు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీతివరాజీ చిన్నబాబు. పిబి శ్రీనివాస్ గారి స్వరం చాలా ప్రత్యేకమైనది, గంభీరమైన మెత్తటి బేసు స్వరం. వినేవారి హృదయాలను హత్తుకునేలా ఎంతో ప్రశాంతంగా ఆయన పాటలు సాగేవి. శృంగార విహార విషాద భక్తి రసాలను తన గాత్రంతో పలికించటంలో ఆయన సిద్ధహస్తులు. పిబి శ్రీనివాస్ గారు బహుభాషా కోవిదులు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్, మలయాళం మొదలైన 8 భాషల్లో ప్రావీణ్యం కలవారు. మాతృభాష తెలుగైనప్పటికీ ఆయన ఏ భాషలో పాడినా ఆయా భాషల పదాలను అత్యంత స్పష్టంగా, పవిత్రంగా ఉచ్చరించేవారు.

మూఢనమ్మకాలు చిత్రానికి పిబి శ్రీనివాస్ ఆలపించిన పాటు విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కానిస్టేబుల్ కూతురు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల గానం.

0: Bharti FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే

0: Kazato 0-4 in the final. Nitesh missed out on a historic gold but secured India's first silver medal in Greco-Roman wrestling at the Asian Games since 1962. Indian pair of Manu Francis and Prince Kurisinkal Noble bagged the silver medal in the men's skiff opening race 9 of the Asian Games sailing competition. And that is the end of this news bulletin.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 102.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.